ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వీజమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 6వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 52 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక ప్రభాత ప్రసారంలోని మా కార్యక్రమాలు ఉదయం 6:10 భావనలో స్ఫూర్తి డాక్టర్ శ్రీ సి మృణాళిని గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజనే కార్యక్రమంలో సత్యదేవ సంకీర్తనలు వింటారు. 6:35 పొలం పనులు ఈనాటి కార్యక్రమంలో ఏకకణ పరాన్నజీవుల ద్వారా సోకే వ్యాధులు నివారణ నిర్ధారణ ఈ అంశంపై

0: వరంగల్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ దస్మాబాయి గారు అందించే వివరాలు. 7 గంటలకు వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు జి శాంతి సుజిత్ గారు. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సృష్టి రహస్యం డాక్టర్ సుచరిత గారి కథానిక, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులు, యోగా ప్రకృతి చికిత్స గురించి డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త ఎస్ రమేష సుంకసారి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుబ్బలక్ష్మి సత్యానంద్ గారి వీణా వాద్యం ప్రసారమవుతుంది. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ సుధీర్తి గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం వైలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్ గారు. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి బేగం అక్తర్ గారు ఆలపించిన గజల్స్. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో క్రీడా ఆధారిత విద్య సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ చిందు యక్షగానం చివరి భాగం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పాడి పంటలలో ఎల్నిలో ప్రభావం ఈ అంశంపై హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశువైద్య కళాశాల పశువైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ చంద్రారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ వీరన్న భుగ్య. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 మనీ టాక్ అండ్ మంథన్, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో భక్త రామదాసు హరికథ వినిపిస్తారు కథకులు శ్రీ వెల్దె భార్గవ్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मनोज. प्रधानमंत्री नरेंद्र मोदी और स्विट्जरलैंड के राष्ट्रपति गी पाहमला के बीच नई दिल्ली में द्विपक्षीय बातचीत हुई. इसके बाद दोनों देशों ने 5 समझौतों पर हस्ताक्षर किए. इन समझौतों में प्रवासन, युवा पेशेवरों के आदान प्रदान, परिवहन, विज्ञान और प्रौद्योगिकी, नवाचार और उद्यमिता जैसे क्षेत्र शामिल हैं. प्रधानमंत्री मोदी ने कहा कि भारत ईएफटीए व्यापार और आर्थिक साझेदारी समझौते से दोनों देशों के बीच व्यापार और निवेश को बढ़ावा मिलेगा.
2: भारत और यूरोपियन फ्री ट्रेड एसोसिएशन यानी एप्टा देशों के बीच एक ऐतिहासिक ट्रेड एंड इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट लागू किया. ये यूरोप के किसी भी इकोनॉमिक ब्लॉक के साथ भारत का पहला एफटीए है. यह इन्वेस्टमेंट, इनोवेशन, जॉब्स और साझा समृद्धि का एम्बिशियस ब्लूप्रिंट भी है. इससे हम अगले 15 वर्षों में भारत में 100 बिलियन डॉलर का इन्वेस्टमेंट और 10 लाख डायरेक्ट जॉब के लक्ष्यों को साकार करेंगे.
1: राष्ट्रपति पाहमला ने कहा कि ये यात्रा दोनों देशों की साझेदारी के महत्व को दर्शाने का अच्छा अवसर है. राष्ट्रपति द्रौपदी मुर्मू ने राष्ट्रपति भवन में स्विट्जरलैंड के राष्ट्रपति गी पाहमला से मुलाकात की और उनके सम्मान में रात्रि भोज का आयोजन किया. भारत में राष्ट्रपति पाहमला का स्वागत करते हुए राष्ट्रपति मुर्मू ने कहा कि भारत और स्विट्जरलैंड के बीच लोकतंत्र और कानून के शासन जैसे साझा मूल्यों पर आधारित गर्मजोशी भरे और सौहार्दपूर्ण संबंध हैं. उपराष्ट्रपति सीपी राधाकृष्णन भी रात्रि भोज में शामिल हुए. राष्ट्रपति द्रौपदी

0: Prime Minister Narendra Modi and Swiss President Guy Pamelin in New Delhi yesterday. These agreements are on migration and mobility partnership, exchange of young professionals, promotion and collaboration on transportation technologies, mobility systems and infrastructure in identified areas. Letter of intent between Department of Science and Technology and Swiss National Science Foundation and implementation arrangement for cooperation in innovation, technology transfer and entrepreneurship. In a joint press meet, Prime Minister Modi appreciated Swiss President Guy Pamelin's commitment to India-Switzerland relations. Defence Minister Rajnath Singh will mark the delivery of the 2000 Aero engine by Koraput Division of Hindustan Aeronautics Limited in Odisha today. The event will also highlight the establishment of a second production line for Shakti engines with an investment of over 200 crore rupees. The Defence Minister will also launch Fleet Support Ship 1, FSS-1 and lay the keel of Fleet Support Ship 5, FSS-5 at Hindustan Shipyard Limited in Visakhapatnam today. He will also inaugurate the upgraded Slipway 4 and 300-ton Goliath crane. Commerce Ministry Piyush Goyal met US business leaders in New York and discussed opportunities to further deepen partnerships and investments in India. Mr. Goyal met President and CEO of Blackstone, Jonathan Gray, Chairman and CEO of Neuberger Berman, George Walker, and President and CEO of the Estee Lauder Companies, Stefan de la Ferre, yesterday. Mr. Goyal said, with resilient macroeconomic fundamentals and deepening capital markets, India offers unmatched scale and long-term value creation for global institutional investors. Mr. Goyal was in the US to participate in the G20 Trade Ministers meeting. He also met US business leaders in Chicago and addressed the Indian diaspora. In men's cricket, the first T20 international of the five-match series between India and West Indies to be held in Lucknow today. The match will start at 7 p.m. IST. Jammu and Kashmir is likely to witness light snowfall and rain over higher reaches from today to October 10th. According to Meteorological Department, J&K will witness thunderstorms, gusty winds and scattered rainfall in the next few days. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఈనాటి భావన కార్యక్రమంలో స్ఫూర్తి డాక్టర్ సి మృణాళిని గారి లఘు ప్రసంగం వింటారు.
2: స్ఫూర్తి మన కోసం మనం చేసుకునే పనులు మనతో పాటే మరణిస్తాయి, ఇతరుల కోసం చేసే పనులు మరణానంతరం కూడా మన వారసత్వంగా నిలుస్తాయి అన్నాడు ఒక రచయిత. అలాంటి పనులు చేసిన వాళ్లనే స్ఫూర్తి ప్రదాతలంటాం, పరోపకారులంటాం, ప్రాతస్మరణీయులంటాం. మన కోసం పనులు చేసుకోవడానికే సమయం చాలదని అనుకుంటున్న రోజులు ఇవి. ఇంకా ఇతరుల కోసం సమయం వెచ్చించే తీరికేది? సాధారణంగా మనం చెప్పే సాకిదే. కానీ చాలా పనులు మన లక్ష్యంగా తోచేవి ఇతరులకు కూడా ఉపకరిస్తాయి కనుక అలాంటి లక్ష్యాలను ఏర్పరచుకోవడం, దానికోసం మనలో స్ఫూర్తిని నింపుకోవడం గురించి ఆలోచించాలి. రోమ్ చక్రవర్తి మార్కస్ అరిలియస్ క్రీస్తుపూర్వం చెప్పినా, రామకృష్ణ పరమహంస 19వ శతాబ్దిలో చెప్పినా విషయం మాత్రం ఒక్కటే, మనకు అధికారం ఉంది మన మనసులపైనే, బయట పరిణామాల మీద కాదు. ఆ విషయం ఆకలింపు చేసుకుంటే మనలో నుంచి దానంతట అదే శక్తి ఉద్భవిస్తుంది. నిజమే, స్ఫూర్తి కోసం ఇతర వ్యక్తులపై ఆధారపడడం కంటే మనలోనే దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రేరణ కోసం వేచి చూస్తూ కూర్చోకు, కర్ర పట్టుకుని దాని వెంటపడు అన్నాడు సుప్రసిద్ధ అమెరికన్ రచయిత జాక్ లండన్. అంటే మనమే మనకు స్ఫూర్తి ప్రదాతలుగా ఉండాలన్నమాట. అందుకే జేమ్స్ యాలెన్ అనే బ్రిటిష్ తత్వవేత్త యాజ్ ఎ మ్యాన్ థింకెట్ అనే చిన్న పుస్తకంలో ఇలా అంటాడు, మనిషి మనసును ఒక తోటతో పోల్చవచ్చు. ఆ తోటను అతను తెలివిగా ఓపిగ్గా నందనవనంలా చేసుకోనూవచ్చు, లేదా అడవిలా విచ్చలవిడిగా పెరగనివ్వనూవచ్చు. ఆయన అభిప్రాయంలో మనిషింటే అతని ఆలోచనలే. అతని జీవితంలో స్ఫూర్తి కోసం బయట వెతుక్కోనక్కర్లేదు, తన ఆలోచనలను సరైన మార్గంలో పెట్టుకుంటే చాలు. ఇది చాలా వరకు నిజమే అయినా, ఈ ఆలోచన విధానం మారడానికి కూడా కొందరి సాగత్యం, కొందరి జీవితాలు మనకు స్ఫూర్తినివ్వచ్చు. మదర్ థెరసా దగ్గర నుంచి, అబ్దుల్ కలాం నుంచి మలాలా వరకు ఎందరినో తమకు స్ఫూర్తి ప్రదాతలుగా కొందరు చెప్తుంటారు. ఇప్పుడైనా కొందరు తమ తల్లిదండ్రులను కూడా స్ఫూర్తిగా చెబుతుంటారు. ఇంతకు మనకు స్ఫూర్తి దేనికి? నిర్దిష్టమైన లక్ష్యం ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ లక్ష్యం దిశగా

0: కొన్ని అవాంతరాలను దాటి వెళ్లాలన్న ఆకాంక్ష ఉన్నప్పుడు, అంటే మనలో నిద్రాణంగా ఉన్న ఒక ఆశయం, లక్ష్యం, ఆశయం ముందుగా మనకు ప్రేరణనిస్తుంది. దాని గురించి ఒక స్పష్టత రావడానికి, మన మార్గం ఎంచుకోవడానికి మనకు ఇతరులు స్ఫూర్తి ప్రదాతలుగా అనిపిస్తారు. అందుకే మనలో లేనిది ఎవరూ మనకు స్ఫూర్తినివ్వలేరు. అన్నిటికంటే ముందు మనం ఏమిటో, మనమేం ఆలోచిస్తున్నామో, ఎలా ఆలోచించాలో మనమే తెలుసుకోవడానికి ప్రయత్నించడం మొదటి మెట్టు. ఈ లక్ష్య సాధనలో ఎదురయ్యే అవాంతరాలను ధైర్యంతో ఎదుర్కోవాలన్న సంకల్పం రెండవ దశ. నిరాశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాలే చూస్తాడు, ఆశావాది ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడు అన్నాడు విన్స్టన్ చర్చిల్. అవకాశాలను చూడడంతో ఆగిపోతే సరిపోదు. ఆ అవకాశాల గురించి, మన లక్ష్యాల గురించి 10 మందికి ఊకదంపుడుగా సోత్కర్ష చేసుకున్నా సరిపోదు. ఏదైనా సాధించాలనుకుంటే దాని గురించి మాట్లాడడం మానేసి చేయడం మొదలెట్టాలి అన్నాడు వాల్ట్ డిస్నీ. ఆయన అలా చేశాడు గనకే ఈరోజు డిస్నీ పేరు ప్రపంచవ్యాప్తంగా అందరి ఇళ్లల్లోనూ మారుమోగుతోంది. అలా కాక ప్రగల్భాలు పలికి ఏది సాధించని వాళ్లే ఈ ప్రపంచంలో ఎక్కువ. వీళ్లను బట్టే మాటలు కోటల్ని దాటాయి గాని చేతులు గడప దాటలేదన్న సామెత పుట్టింది. లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం, దాన్ని సాధించాలన్న సంకల్పం కూడా చేసుకున్నాం, కాని మనలో ఆ శక్తి ఉందనే నమ్మకం ఎలా కలగాలి? ఆంజనేయుడంతటి వాడికే తను లంకను దాటగలడన్న నమ్మకం కలగలేదు. జాంబవంతుడు ఆయనకు ఒక వ్యక్తిత్వ వికాస పాఠం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడే మనం వేరే వాళ్ల జీవితాల నుంచి స్ఫూర్తిని పొందుతాం. స్ఫూర్తిని పొందడానికి పెద్ద పెద్ద శాస్త్రవేత్తల జీవితాలు, లేదా టీఎంబడం దగ్గర నుంచి సినిమా తారలైన వాళ్ల జీవితాలు, పేపర్ బాయ్ దగ్గర నుంచి పారిశ్రామికవేత్తలైన వాళ్ల జీవితాలే చదవనక్కర్లేదు. మన చుట్టూ ఉన్న సామాన్యుల్లో అసామాన్యులు చాలామంది ఉన్నారు. వీల్చైర్లకు పరిమితమైన ఏదో ఒక కళలు అత్యున్నత స్థాయికి ఎదిగినవారు, అంధులై ఉండి క్రికెట్లోనూ నృత్యంలోనూ ఆరితేరిన వారు, చెవిటివారై ఉండి సంగీతంలో ప్రజ్ఞ సంపాదించిన వారు, ఇలా ఎందరో మనకు తెలుసు. అలాంటి వారి నుంచి పొందే స్ఫూర్తి కేవలం మన లక్ష్య సాధనల్లోనే కాదు, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి కూడా ఉపకరిస్తుంది.
1: స్ఫూర్తి, డాక్టర్ సి మృణాళిని గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

భక్తి రజని కార్యక్రమంలో మీరింతవరకు సత్యదేవ సంకీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: ఈనాటి కార్యక్రమంలో ఏకకణ పరాన్న జీవుల ద్వారా సోకే వ్యాధులు, నివారణ, నిర్ధారణ చర్యలు ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలందిస్తారు వరంగల్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ దస్మాబాయి గారు.
1: నమస్కారం, నేను డాక్టర్ దస్మాబాయి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటనరీ పారాసైటాలజీ, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, మామ్నూర్, వరంగల్, పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ నుండి చెప్తున్నాము. ఏకకణ పరన్న జీవుల ద్వారా సోకే వ్యాధులు. ఈ ఏకకణ పరన్న జీవులు అంటే ముఖ్యంగా ఈ వ్యాధులు రక్తంలో వ్యాపిస్తాయి. అవి టిక్స్, గోమార్ల వల్ల కానీ, ఈగల వల్ల కానీ ఈ వ్యాధులు సంక్రమణ జరుగుతాయి. అందులో ప్రథమంగా మనం తెలుసుకోవాల్సినది కుందేటి వెర్రి వ్యాధి. దానినే మనము ట్రిప్నోజోమియాసిస్ అని కూడా అంటారు. వర్షాకాలంలో పశువులకు సోకే కుందేటి వెర్రి వ్యాధినే కొన్ని ప్రాంతాల్లో సర్రా వ్యాధి అని, తిక్క రోగం అని సంబోధిస్తుంటారు. ట్రిప్నోజోమా ఎవాన్సి అనే ఏకకణ జీవుల వల్ల ఈ వ్యాధి పశువుల్లో సోకుతుంది. వ్యాధికారక క్రిములు రక్తంలోని ఎర్ర రక్త కణాల వెలుపల ఉండి పోషక పదార్థాలని, గ్లూకోజ్ను సంగ్రహిస్తాయి. దీని వలన పశువులు రక్తహీనతకు, నరాల బలహీనతకు గురవుతాయి. పశువులతో పాటు గుర్రాలు, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు కూడా సర్రా వ్యాధికి గురవుతాయి. దేశవాళీ పశువుల కంటే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తరచుగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ ట్రిప్నోజోమియాసిస్

అనే వ్యాధి టబానస్ స్టొమాక్సిస్ జాతులకు చెందిన జోరిగల కాట ద్వారా సర్రా వ్యాధి పశువులకు వ్యాపిస్తుంది. ఈ జోరిగల వృద్ధికి అనుకూలంగా ఉండే వర్షాకాలంలో వర్షాకాలాంతంలో ఈ కుందేటి వెర్రి వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అలాగే లోతట్టు ప్రదేశాలు, నీరు నిలిచే ప్రదేశాలు, మురుగు నీటిపారుదల ప్రదేశాలు, అడవుల ప్రాంతాలు జోరిగల వృద్ధికి అనుకూలం కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఈ ఏకకణ జీవులు రక్తంలో దాగి ఆ పశువుల రక్తాన్ని సంగ్రహించిన జోరీగలు ఆరోగ్యమైన పశువును కాటువేయడం వల్ల 7 నుండి 10 రోజుల్లో ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, పశువుల్లో ఈ వ్యాధి తీవ్రంగా సోకితే మరణాలు 80 నుంచి 100% వరకు ఉంటాయి. లక్షణాలు ఒకే మాదిరిగా కాకుండా విచిత్రంగా ఒక్కో రకంగా ఉండి 1-2 రోజుల్లో మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో లేదా అధికంగా ఉంటుంది. మేత నీరు తీసుకోవు. కొన్ని పశువులు మేత తింటూ నెమరు వేసినట్లు నటిస్తాయి, వెర్రిచూపులు చూస్తాయి, తడబడుతూ నడుస్తాయి, వస్తువులను గుద్దుకుంటాయి, గుండ్రంగా తిరుగుతుంటాయి, కడుపు నొప్పి వంటి లక్షణాలను కనిపిస్తాయి. అప్పుడప్పుడు పశువు వణుకుతూ ఉంటాయి, మెడను ఒకవైపు వంచుతాయి, ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చినట్టు విరుచుకొని పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్తాయి, కళ్ళు ఎర్రగా ఉండి గుండ్రంగా తిప్పుతూ ఉంటాయి, కంటి పొరలపై స్పష్టంగా ఎర్రటి రక్తపు చారలు కనిపిస్తాయి, పాడి పశువుల్లో పాలోత్పత్తి అకస్మంగా తగ్గిపోతుంది, దుక్కిటెడ్లు పనుల మధ్యలో పనికి మొరాయిస్తాయి. ఈ సర్రా వ్యాధి దీర్ఘకాలికంగా సోకిన సందర్భాల్లో మరణాల శాతం 30% వరకు ఉంటుంది. దీర్ఘకాలికంగా ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఆకలి మందగిస్తుంది, క్రమక్రమంగా రక్తహీనత కలిగి బలహీనమవుతుంది, కాళ్ళు పొట్ట కింద నీరు చేరుతుంది, తరచుగా జ్వరం వస్తుంది, కళ్ళ వెంట నీరు పుసులు కడతాయి, ఒక్కొక్కసారి దృష్టిలోపం సంభవిస్తుంది, పలుచటి జిగురుతో కూడిన పేడను వేస్తాయి, మూత్రం అధికంగా పోస్తూ ఉంటాయి, ఉపరితల వినాల గ్రంథులు వాస్తాయి, చర్మంపై దద్దులు లేస్తాయి, చివరి దశల్లో లేవకుండా పోయి 1-2 మాసాల్లో మరణిస్తాయి. ఈ వ్యాధి నిర్ధారణ కోసము రక్త పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో వ్యాధికారక జీవులు ఉపరితల రక్తనాళాల్లో చేరడం వలన ఏకగణ జీవులు గుర్తించడం కష్టం. కొన్ని పరిస్థితుల్లో దీర్ఘకాలిక కేసుల్లో కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్టులు వ్యాధి నిర్ధారణకు సహకారిక ఉంటాయి. ముఖ్యంగా ఈ ట్రిప్నోజోమియాసిస్ వ్యాధి చికిత్స గురించి తెలుసుకున్నట్లయితే, వ్యాధి చికిత్సకు ప్రస్తుతం లభ్యమయ్యే సర్రాల్, నగనాల్, బ్యాట్రినిల్, ట్రిక్విన్, బెర్నిల్, టీవాన్సీ, ప్రోజమిన్, ట్రైట్రిల్, యాంట్రిసిడ్ ప్రోసాల్ట్లు, నీల్ బెర్రీ మొదలైన మందుల్లో ఒక దానిని తగు మోతాదులో పశు వైద్యుల సలహాపై వాడాలి. సబ్ క్లినికల్ కేసుల చికిత్సకు ట్రిక్విన్, క్లినికల్ కేసుల చికిత్సకు ట్రిక్విన్ ఎస్ని వాడతారు. వ్యాధికారక క్రిములు పశువుల్లో గ్లూకోజ్, ఎర్రరక్త కణాల సంఖ్యను తగ్గించి వేస్తాయి. కాపున చికిత్సలో భాగంగా డెక్స్ట్రోజ్, బి కాంప్లెక్స్, ఐరన్తో కూడిన మందుల్ని వాడాల్సి ఉంటుంది. పోషక పదార్థాలతో కూడిన దాణా, విటమిన్లు, ఖనిజ లవణాల మిశ్రమాన్ని వాడుతూ ఉండాలి. వ్యాధి చికిత్స తదనంతరం పశువులకు తాత్కాలికంగా ఉపశమనం కలిగిన పశువుల రక్తంలో ట్రిప్నోజోమ్స్ క్యారియర్స్గా ఉండి వ్యాధి వ్యాప్తికి సహకరిస్తాయి. కావున చికిత్స సంపూర్ణంగా చేయించాలి. పశువులకు కుందేటి వెర్రి వ్యాధి ఉధృతంగా సోకే సందర్భాల్లో విలువైన పశువులకు నివారణగా ఖరీదుతో కూడుకున్న ట్రిక్విన్ వంటి ఇంజెక్షన్లను కూడా చేయవచ్చును. నివారణలో భాగంగా జోరిగల వ్యాప్తి అరికట్టాలి. పశుశాలల్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. అదేవిధంగా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని కూడా పద్ధతులను పాటించాలి. సో ఈ విధంగా మనము ముఖ్యంగా ఈ ఈగల బెడదను నివారించిన

అట్లయితే ఈ వ్యాధి వ్యాప్తిని మనము అరికట్టవచ్చును. వ్యాధి వ్యాప్తికి కారకమైన ఈ జోరీగలు, ముఖ్యంగా టబానస్, స్టొమాక్సిస్ లాంటి జోరీగలను ఈ పశుశాలలో రాకుండా మనము కొన్ని ఈ ఈగల బిడద కోసం మనము

0: అలాంటి జాలీలను మనము వాడినట్లయితే ఈ ఈగల వ్యాప్తిని, ఈగల ఎంట్రీని మనము నివారించవచ్చును. అదేవిధంగా ఈ ఈగలు, ఈ జూరిగలు, ముఖ్యంగా టబానస్ ఒక్కొక్కసారి 1 ml నుంచి 2 ml వరకు రక్తాన్ని త్రాగి పశువుకి ఎక్కువగా అనీమియాను కలుగజేస్తాయి. అదేవిధంగా ఎనిమియాతో పాటు ఈ కుందేటి వెర్రి వ్యాధిని కూడా సంక్రమణాన్ని వ్యాప్తి చెందుతుంది. సో ఈ ఈగలు ఒకటేసారి మందలో ఉండే పశువుల్ని, షెడ్లలో ఉండే అన్ని పశువుల్ని ఒకేసారిగా కుట్టి ఈ వ్యాధిని వ్యాప్తి చెందిస్తాయి. సో ఈ వ్యాధిని నివారణ కోసము చికిత్సతో పాటు మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అంటే యాజమాన్య పద్ధతులను కూడా వాడినట్లయితే ఈ వ్యాధి వ్యాప్తిని మనము అరికట్టవచ్చును. ధన్యవాదాలు.
1: ఏకకర్ణ పరాన్నజీవుల ద్వారా సోకే వ్యాధులు, నివారణ నిర్ధారణ చర్యల గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ దస్మాంబాయి గారు రైతు సోదరులకు అందించిన వివరాలు విన్నారు. పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనలు రైతన్నల కార్యక్రమంలో ప్రస్తుతం రబీ పంటలలో ఎల్నీనో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ డి విజయలక్ష్మి గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే FSS-5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే-4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాతి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఔర్ మై ఉన్ వీర్ జవానో కే ప్రతి ఈ సమ్మాన్ వ్యక్త్ కర్తా హూ జో తుఫాన్ ధూప్ ఔర్ హర్ పరిస్థితియో మే సముద్రీ సీమాఓ కీ సురక్షా మే లగే హువే హై. మై ఆప్కో ఆప్కే పరివారో కో భీ ఆభార్ వ్యక్త్ కర్తా హూ జో లగాతార్ ఆప్కా హౌసలా బులంద రఖతే హై, ఆప్కో హిమ్మత్ దేతే హై, ఆప్కో తాకత్ దేతే హై. ఔర్ సాథియో ఆప్ జానతే హై జబ్ ఏక్ నౌ సైనిక్ సముద్ర మే దేశ్ కీ రక్షా కర్తా హై తబ్ ఉస్కా పరివార్ ఘర్ పర్ దేశ్ కే లియే ఏక్ ఔర్ మోర్చా సంభాల్తా హై. ఆప్కీ సేవా ఔర్ ఆప్కే పరివార్ జనో కా త్యాగ్ దోనో హీ సచ్ముచ్ ఇస్ దేశ్ కీ బహుత్ బడీ పూంజీ హై.
0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా

0: నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 150,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రాంతీయ వార్తా విభాగం ఈరోజు ఉదయం 11 గంటల
0: రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించారు.

0: సంవత్సరాలు తగదని మంత్రి పేర్కొంటూ,
1: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరలిస్తున్నాయి. ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్టు ముఫ్సాయిదే మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్ కి అప్పీల్స్ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి

0: మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలెనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్టంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. अथ वार्ताः. नवदेहल्यां प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः स्विस् राष्ट्रपतिना गाय पार्मिलेन् इत्यमुना सह मन्त्रणानन्तरं 5 सहमतिपत्राणि हस्ताक्षरितानि. अत्रावधेयं यत् सन्धयः तावत् जनप्रवासाय, युवव्यावसायिकविनिमयाय, परिवहनप्रौद्योगिकीविकासाय च भविष्यन्ति. प्रधानमन्त्री अवोचत् यत् उभौ देशौ रक्षासहयोगे नूतनक्षेत्राणां अन्वेषणं विधास्यतः. परमाणु ऊर्जा क्षेत्रे च परस्पर सम्बन्धम् अत्यन्तं सुदृढं करिष्यतः.
2: आज हमने मिलिट्री एक्सचेंज और डिफेंस प्रोडक्शन में सहयोग की नई संभावनाओं की पहचान की. न्यूक्लियर एनर्जी में सहयोग को और प्रगाढ़ करने पर भी सहमति बनी. वाराणसी का रोपवे, नोएडा का जेवर एयरपोर्ट और पहाड़ी क्षेत्रों में रेलवे तथा टनलिंग प्रोजेक्ट हमारे इंफ्रास्ट्रक्चर सहयोग के उज्जवल उदाहरण है. इस सहयोग को सुदृढ़ करने के लिए आज हमने ट्रांसपोर्ट, मोबिलिटी और इंफ्रास्ट्रक्चर पर एग्रीमेंट किया है.
1: नवदेहल्यां श्री लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विश्वविद्यालयस्य द्वितीये दीक्षांत समारोहे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य मंगलमयं दीक्षांत भाषणं समाचरिष्यति. आकाशवाण्याः वार्ताहरैः सह संभाषणे विश्वविद्यालयस्य कुलपतिः प्रोफेसर मुरली मनोहर पाठकः सहर्षं विज्ञापितवान् यत् अस्मिन् मंगलमये दीक्षांत महोत्सवे 13,500+ छात्र साधकाः सहभागिनः भविष्यन्ति. कुलपतिना संसूचितं यत् शैक्षणिक विद्या साधनायां सर्वाग्रणीभ्यः त्रिभ्यः मेधावी छात्रेभ्यः उपराष्ट्रपति करेभ्यः प्रतिष्ठितं शंकर दयाल शर्मा पदकम् अर्पयिष्यते. अस्मिन् भव्य विद्या समारोहे 44+200 छात्राः विद्यावारिधि उपाधिभिः विभूषयिष्यन्ते. संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते.
3: अनुक्षणम् अद्यतनसूचनाभिः परिपूर्णाः तिष्ठन्तु. एक्स् अथ पब्लिक् पटलयोः @AIRNewsAlerts इत्यनुगच्छन्तु.
1: त తమిళనాడు.

0: पुदुचेरी पश्चिम बंगाल राज्येषु पञ्च विधानसभासनेषु तथा असमस्य नागाउं लोकसभासने च अद्य शान्तिपूर्णं मतदानं प्रचलति। निर्वाचनायोगानुसारं मतगणना आगामि शुक्रवासरे सम्पादयिष्यते, यस्य फलं तावत् तस्मिन्नेव दिने उद्घोषितं भविष्यति। राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः अद्य प्रभृति हिमाचलप्रदेशस्य त्रिदिवसीय प्रवासे भविष्यति। यात्रावधौ राष्ट्रपतिः एम्स बिलासपुर संस्थायाः दीक्षांत समारोहे मुख्य अतिथित्वेन प्रशिक्षित चिकित्सकेभ्यः उपाधीन् प्रदास्यति। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य केरलमाहे दक्षिण कर्नाटक तमिलनाडु पुदुचेरी करैकल क्षेत्रेषु अतिवृष्टि परा संजेतना प्रकटिता। विभागेनानेन संसूचितं यत् आगामि दिनद्वये त्रये वा जम्मू कश्मीर लद्दाख हिमाचल पंजाब चंडीगढ़ हरियाणा दिल्ली उत्तराखंड लक्षद्वीप प्रांतेषु विद्युत्पात पुरस्सरं मेघ गर्जनं च संभाव्यते। यमन देशस्य मान्यता प्राप्तेन शासनेन हूती विद्रोहिणां विरुद्धं यमन अरुणोदयः ऑपरेशन डाउन ऑफ यमन इति बृहत् सैन्याभियानं प्रारब्धम्। शासकीय बलैः रक्ताब्धि तटस्य मुख्य स्थानेषु अग्रगतिः प्राप्ता। अभियानस्यास्य मुख्यमुद्देश्यं हूती नियन्त्रितानां भूभागानां पुनरधिग्रहणम् अस्ति। पञ्चस्पर्धानाम् अस्याः T20 श्रृंखलायाः प्रथमं सम्मुखीकरणम् अद्य लखनऊ नगरस्य एकाना क्रीडांगणे सायं सप्तवादनात् प्रारप्स्यते। अग्रिमः स्पर्धा तावत् रांची इंदौर हैदराबाद बेंगलुरु नगरेषु समायोजयिष्यन्ते। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు జి శాంతి సుజిత్ గారు.
2: ప్రజాప్రభుత్వం విద్య వైద్యం రంగాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22 కోట్ల వ్యయంతో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులో మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర గురుకుల కళాశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఉన్నత వర్గాల వారు చదివే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గృహ రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దీర్ఘంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట వ్యాప్తంగా అధునాతన సాంకేతిక పరికరాలతో భూ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజాప్రభుత్వం గడిచిన 30 నెలల్లో ఇందిరం ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని పేదలకు సొంత ఇంటికల నిర్వహిస్తుందని తెలియజేశారు. వారాబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన సాగునీటి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాసనసభ్యులు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు హాజరయ్యారు. సాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్ మండలంలో 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ఊక చెట్టు వాగు వంతెనను మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం మదనాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ దేవరకద్రలో డిగ్రీ కళాశాల, కోర్టు భవనం, కూర్యమూర్తి దేవస్థానానికి రోడ్డు, గద్వాలకు వంతెన, ఊక చెట్టు వాగుపై వంతెన ఇలా అనేక అభివృద్ది పనులు చేపట్టామని తెలియజేశారు. రాష్టంలో పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుని సంతోషంగా ఉన్నారని, ఇది చూసి తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. గిరిజనుల భూ హక్కులు, వైద్య సేవలు, రహదారులు వంటి తదితర మౌలిక సదుపాయాల కల్పనలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎస్టీ కమిషన్ సభ్యులు జాటుద్ హుస్సేన్ పేర్కొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటుద్ హుస్సేన్ కర్నె తాండా వనపర్తి మండలంలోని సవాయిగూడెం తాండాలోని రహదారిని, కిష్టగిరి తాండా వద్ద గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షణ లోపంను అధిగమించాలని ఆదేశించారు. అనంతరం జాటుద్ హుస్సేన్ వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమస్యలకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫాస్ట్

0: రాష్ట కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణావకాశమని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు సూచించారు. లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా సివిల్ కేసులు, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్లు, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను కక్షిదారులు రాజీ పడవచ్చని సూచించారు. సెప్టెంబర్ 12వ తేదీన వనపర్తిలో నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 6617 కేసులు రాజీ అయ్యాయని, అందులో 1639 క్రిమినల్ కేసులు, 19 సివిల్ కేసులు, 4959 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు తెలియజేశారు. నవంబర్ 1వ తేదీ 2023 కంటే ముందు పట్టభద్రులైన ప్రతి ఒక్కరు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాలో తమ పేర్లను ఫార్మ్ 18 ద్వారా నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆదర్శ సురభి మీడియాతో మాట్లాడుతూ, పాత ఓటర్ జాబితాతో సంబంధం లేకుండా కొత్తగా తమ పేర్లను ఆన్లైన్లో సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ద్వారా లేదా తహసీల్దార్ కార్యాలయంలో నవంబర్ 6వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలతో భూముల రీసర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది, లైసెన్స్డ్ సర్వేయర్లు నిబద్ధతతో సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించే ముందు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు సరిహద్దులను నిర్ణయించి ఎటువంటి పొరపాటు లేకుండా ఖచ్చితత్వంతో సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది గర్భిణీల వైద్య విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
1: వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక అందించారు జి శాంతి సుజిత్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్ వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు.

నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమ్మాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేవైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా, 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్, బీహార్,

0: జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్కులో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలోని అంశాలు ముందుగా మొదటి అంశం సృష్టి రహస్యం. డాక్టర్ సుచరిత గారి కథానిక వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులకు యోగా ప్రాముఖ్యత ఈ అంశంపై డాక్టర్ తెల్కి కృష్ణమూర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. మరి కార్యక్రమంలో ముందుగా విందాం సృష్టి రహస్యం కథానిక.
1: కథ సృష్టి రహస్యం. నాకు దేవుడితో పెద్దగా పరిచయం లేదు. ఆ మాటకొస్తే తనను చూసిందీ లేదు, కాని రోజూ తన గురించి మాట్లాడుతూనే ఉంటాను. నా భార్యకు దేవుడంటే భక్తి. నా పిల్లలకు ఆ భక్తి ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఇంట్లో పొద్దున్నే సుప్రభాతం వినిపిస్తుంది, ధూపం కనిపిస్తుంది, దీపం వెలుగుతుంది, ప్రసాదం సిద్ధంగా ఉంటుంది. అదేమిటో, నాకు ప్రసాదం అంటే చాలా ఇష్టం. మామిడి చేసిన ప్రసాదం అంటే మరీ ఇష్టం. పొద్దున్నే సుప్రభాతం ఇష్టం. వీణులకు విందుగా అనిపిస్తుంది. కళ్ళు తెరవగానే హాల్లో ఉన్న నిలువెత్తు వెంకటేశ్వరుడి పటానికి ఉన్న స్పీకర్లోంచి సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది. హాల్లో ధూపం చుట్టేసి మంచు పొరల్లా కనిపిస్తుంది. ఎందుకో ఆ దృశ్యం నాకు బాగా నచ్చుతుంది. కళ్లకు ఆహ్లాదాన్ని కలిగించే దృశ్యం. నేను సంవత్సరంలో దాదాపు 2-3 సార్లైనా తిరుపతి వెళ్తాను. పెళ్ళైన కొత్తలో మా ఆవిడకు మాటిచ్చాను, సంవత్సరానికి ఒక్కసారైనా తిరుపతికి తీసుకువెళ్తానని. మిగతా 2 సార్లు నేను వెళ్తాను. అదేమిటి, దేవుడిని నమ్మని నేను తిరుపతికి వెళ్లడమేమిటి అని ముక్కున వేలేసుకుని వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే, నాకు ప్రకృతి అంటే ఇష్టం. అలానే నేను ప్రకృతిని పూజించను, ప్రకృతిని దేవుడిగా భావించను. కొన్ని దృశ్యాలు అనుభూతినిస్తాయి. తిరుపతిలో

కలిగిన అనుభూతి అలాంటిదే. నా చిన్నప్పుడు నేను నాతో పాటు పద్మక్క, నా తమ్ముడు, అమ్మ, నాన్నతో కలిసి తిరుపతికి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో మరిచెంబుల్లో నీళ్లు, ఇత్తడి క్యారేజీలో పులిహోర, పూరీలు, బంగాళదుంపల వేపుడు, రైలు వెళ్తుంటే మమ్మల్ని దాచుకుంటూ, మేము దాచుకుంటూ వెళ్లే స్టేషన్లు, ఇళ్ళు, ఊళ్ళు గమ్మత్తుగా ఉండేది. తిరుపతిలో దిగగానే ఎక్కడ చూసినా తలనీలాలు సమర్పించుకుంటున్న భక్తులు, ఏడుకొండలవాడా వెంకటేశ అనే భక్తుల మాటలు వినసొంపుగా అనిపించేవి. దానికన్నా తిరుపతి కొండ ఎక్కగానే ప్రశాంతత, తపోవనంలా అనిపించేది. అర్ధరాత్రులు కూడా భక్తుల సందోహం, గోవిందనామాలు, వేకువనే నిద్రలేవగానే మేఘాలు చేతికి అందేంత దూరంలో మాతో కరచలనం చేస్తూ ఆ దృశ్యం నా స్మృతిపదంలో అలానే ఉంది. తిరుపతి లడ్డు రుచి చూశాకే మీకు ఇష్టమైన మిఠాయి ఏందంటే తిరుపతి లడ్డు అని చెప్పేవాణ్ణి. అలా నా బాల్యం గడిచింది. అయినా సరే నాకు దేవుడితో పెద్ద పరిచయం లేదు. కాలచక్ర భ్రమణంలో మార్పులు అనివార్యం. ఆ అనివార్యంలో నేను కోల్పోయిన ప్రాణం పేరు పెద్దక్క. దేవుడు కనిపించినా నేను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. మృత్యువు క్యాన్సర్ రూపంలో వచ్చింది. కళ్ళ ముందే చిరునవ్వుతో మరణాన్ని జయించలేని పద్మక్క నిష్క్రమణం దేవుడు పట్ల కోపాన్ని పెంచింది. అలా నా ప్రయాణంలో పద్మక్కతో చిన్ననాటి జ్ఞాపకాల మజిలి దాటాను. పెళ్ళయింది. పెళ్లికి ముందే తనతో చెప్పాను, నేను దేవుడిని నమ్మను, నువ్వు నమ్మితే అందుకు పూచి నాది కాదు, అది నీ ఇష్టం అని. అలా మా పెళ్ళయింది. పురోహితుడు ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించాడు. నా పక్కనే మా ఆఫీసులో పనిచేసే అరుంధతిని చూసి నవ్వాను. సత్యనారాయణ వ్రతం జరిగినా, పెళ్లి రోజు తన గుడికి వెళ్ళినా నేను తోడుగా మాత్రం వెళ్ళేవాణ్ణి. నా భార్య గుడి ముందు అడుక్కుంటున్న ముష్టివాళ్లకు దానం చేస్తే పుణ్యమనేది, హుండీలో డబ్బులు వేయమనేది, నా దగ్గర అడిగి తీసుకుని పొదుపు చేసుకున్న డబ్బును హుండీలో వేసేది. నాకది నచ్చేది కాదు, అయినా తన అభిప్రాయాన్ని, ఇష్టాన్ని అడ్డుకోలేదు. నేను మాత్రం వృద్ధాశ్రమాలకు వెళ్లడం, అక్కడి వాళ్లకు నాకు తోచిన నేను చేయగల సహాయం చేయడం చేస్తుండేవాణ్ణి. కాలమనేది బహువిచిత్రమైనది. మన కళ్ళ ముందు కనిపించే ఎన్నో పాత్రలను, ప్రాణులను మన కళ్ళ ముందే తీసుకువెళ్తుంది. ఇక దేవుడి దగ్గరికి వస్తే దేవుడితో నా పరిచయం గమ్మత్తుగా జరిగింది. ఒకరోజు బాగా వర్షం కురుస్తుంది. ఆ రోజు బాగా గుర్తు, శనివారం. ఏ రోజు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నా భార్య ఊరుకుంటుంది, కానీ శనివారం రోజు వెళ్ళకపోతే తాను భరించలేదు. ప్రతీ శనివారం దేవుడి గుడికి వెళ్ళడం తనకు అలవాటు, తీసుకువెళ్ళడం నాకు అలవాటు. ఆ రోజు మధ్యరాత్రి నుంచే మబ్బులు కమ్ముకొని ప్రకృతితో పేచీపడి ప్రళయంతో కుమ్మక్కయి కుండపోత వర్షం చూస్తుండగానే నగరం జలమయం. అంత వర్షంలోనూ తలస్నానం చేసింది. అదే చర్నీళ్లతో, కరెంటు లేదు, గుడికి తయారైంది. ఓ పక్క నా వైపు భయంగా చూస్తూనే ఉంది. నాకు చివుక్కుమంది తన బేలతనం చూసి, కాని కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. గుడికి వెళ్ళకపోతే తాను తిండి కూడా తినదు. తన భయం నాకు అర్థమైంది. దూరంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కోవల ప్రాకారం కనిపిస్తుంది. ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. నువ్వు గొప్పొడివి దేవుడా, నువ్వెలా ఉంటావో తెలీదు, అసలు ఉన్నావో లేదో తెలీదు, అయినా భక్తులను ఆకర్షించుకోవడం, నీ దగ్గరికి రప్పించుకోవడం, పూజలు అందుకోవడం నీకే చెల్లింది అని మనసులో అనుకున్నాను. మూలన ఉన్న గొడుగు తీసుకొని ఆ క్షణం నా భార్య కళ్ళల్లో కనిపించిన ఆనందం మర్చిపోలేను. అది ఆనందము కృతజ్ఞతతో కాని కన్నీటి చెమ్మ రూపంలో కనిపించింది. గుడికి బయలుదేరాం. తాను తడవకుండా గొడుగు ముప్పాతిక భాగం తనకే పట్టాను. తాను నొచ్చుకుంది నేను తడుస్తున్నానని. గుడికి వెళ్లేసరికి తడిసి ముద్దయ్యాను. తను లోపలికి వెళ్ళింది. యథావిధిగా నేను గుడి బయట అరుగుమీద కూర్చున్నాను. పెద్ద మెరుపు. అప్పుడు నా పక్కన ఏదో మెరుపు అనిపించింది. ఎవరు, ఎవరది? అప్రమత్తంగానే అడిగాను. దేవుడిని, నా పక్క నుంచి వినిపించింది. ఒక్క క్షణం ఒళ్ళు గగురు పొడిచింది. నా పక్కనే నిజంగా ఎవరో కూర్చున్న భావన. దేవుడివా ఇక్కడ? అప్రయత్నంగానే నా గొంతులో నుంచి మాటలు. ఇక్కడ ఉన్నాననే కదా నీ భార్యని తీసుకొచ్చావు, మాటలు వినిపించాయి. నేను నా పక్కనే చూశాను. అక్కడ ఎవరు ఉన్నారనే భావన నిజమే అనిపిస్తుంది. విచిత్రంగా నా తల మీదుగా వర్షం పడడం లేదు, నా పక్కన కూడా వర్షం పడడం లేదు. మరి నా భార్య నీకోసం పూజ చేస్తుంటే మీరు ఇక్కడికి వచ్చారేంటి? నా కోసం కాదు, నీకోసం మొక్కుకుంటుంది. గుడి బయట నా భర్త వర్షంలో తడుస్తున్నాడు.

ఒక్కడే అని బాధపడిపోతుంది. తన బాధను చూడలేక నేను వచ్చాను దేవుడు అన్నాడు. నాకు నవ్వొచ్చింది. ఇదంతా నిజమే అని. నువ్వు అన్నది ఈ గుడిలో నేనా? అనుకోకుండా మీరు నుంచి నువ్వులోకి వెళ్ళాను. నాకు దేవుడు దగ్గరయ్యారన్న ఫీలింగ్ కలిగిందేమో. ఎక్కడైనా ఉంటాను, అన్ని చోట్ల ఉంటాను దేవుడు అన్నాడు. అంటే మహిమలా, అదేలా సాధ్యం? తెలిసే అడిగినా అజ్ఞానము, తెలుసుకోవాలని అడిగినా కుతూహలము. నీ ఫోటో కంప్యూటర్లో వస్తుందిగా, అదే ఫోటో ఎక్కడి నుంచైనా చూడొచ్చుగా. ఒకేసారి వీడియోలో, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు, చూడొచ్చుగా. దేవుడు చిన్నగా నవ్వి అన్నాడు. దేవుడి లాజిక్లో మ్యాజిక్ కనిపించింది. నీకోసం నా భార్య వర్షంలో వచ్చింది, ఇప్పుడు వర్షంలో తడుస్తూ వెళ్ళాలి కదా. గుడిలో నుంచి వస్తున్న నా భార్యను చూసి అడిగా. దేవుడు నవ్వి అదృశ్యమయ్యాడు. అప్పటికే నా భార్య నా దగ్గరికి వచ్చి, అయ్యో వర్షంలో తడిసారా అని నేను పొడి బట్టలతో తడవకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. నా భార్య నడుస్తుంటే అప్పుడే మంత్రం వేస్తున్నట్టు వర్షం ఆగిపోయింది. నా భార్య తడవకుండా కాబోలు. నేను ఆగి ఆగి వెనక్కి గుడివైపు చూసి నడుస్తున్నాను. ఏమైందండి అలా వెనక్కి చూస్తున్నారు, గుడిలో ఏమన్నా మర్చిపోయారా అని నా భార్య అడిగింది. తనకు దేవుడు నాతో మాట్లాడిన విషయం చెప్పలేదు. నేనే నమ్మలేకపోతున్నాను, తనెలా నమ్ముతుంది. ఏమండి, ఎందుకో ఈరోజు దేవుడు గుడిలో ఉన్నట్టు అనిపించలేదు. బహుశా నేను మీరు వర్షంలో గుడి బయట ఉన్నారని ఆందోళనలో ఉండడం వల్ల అనుకుంటా అలా అనిపించిందేమో అంది. నేను ఇంకా గుడివైపే చూస్తున్నాను, ఈసారి దేవుడితో మళ్ళీ మాట్లాడాలి అని మనసులో అనుకున్నాను. ఎప్పుడు శనివారం అవుతుందా అని ఎదురుచూస్తున్నాను. నేను ఎదురుచూసిన శనివారం రానే వచ్చింది. తనకన్నా ముందే తయారయ్యాను. నా వైపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూసింది. గుడికి వెళ్ళాం. నేను దేవుడి కోసం చూస్తున్నాను, ఇంకా రాడేమిటి అనుకున్నాను. అప్పుడే నా పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. చాలాసేపటి నుంచి నీకోసం చూస్తున్నాను, చాలా చనువుగా అజ్ఞానంగా అన్నాను. మీ ఆవిడ పూజ అయ్యే వరకు రానివ్వలేదు, నా పూజ అయ్యే వరకు వెళ్తే ఒట్టు అంది. దేవుడు మాటలు వినిపించాయి. నాకు వినిపిస్తున్నావు కానీ కనిపించడం లేదు, నిష్ఠూరంగా అన్నాను. నేను అసలు ఎవ్వరికీ కనిపించను, వినిపించను, దేవుడి నుంచి సమాధానం. మరి నాకు వినిపిస్తున్నావుగా అడిగాను. నీ భార్య నాకు పూజ చేస్తే నువ్వొక్కడివే గుడి బయట ఉండడం చూసి బాధపడుతుంది, తన బాధ చూడలేక నేను వచ్చి నీతో మాట్లాడుతున్నాను దేవుడు చెప్పాడు. అలా దేవుడితో ప్రతీ వారం మాట్లాడుతూనే ఉన్నాను. ఏ రోజైనా నువ్వెందుకు నా గుడికి రావు అని అడుగుతాడేమో అని అనుకున్నాను, ఎప్పుడూ అడగలేదు. నన్ను దేవుడిని చేసింది భక్తులే అంటాడు దేవుడు. చిత్రంగా ఎప్పుడు నేను దేవుణ్ణి మా ఇంటికి ఆహ్వానించలేదు. దేవుడిని కూడా నన్ను తాను ఉన్న చోటికి, తన లోకానికి తీసుకువెళ్ళమని అడగలేదు. ఒకరోజు నోరు తెరిచి అడిగాను, నన్ను నీతో తీసుకువెళ్ళవచ్చు కదా అని. నువ్వు నా దగ్గరికి రావడం నాకు ఆనందమే, కానీ నీకు నీ కుటుంబానికి బాధాకరం. అయినా ఎప్పుడో అప్పుడు నువ్వు మాత్రమే కాదు, అందరూ నా దగ్గరికి రావాల్సిన వారే అన్నాడు. అప్పుడు వెంటనే నాకు అర్థమైంది, నా భార్య రోజు ఏం కోరుకుంటుంది, నగల, మా పెద్దోడికి ఇంకా మంచి ఉద్యోగం రావాలనా, చిన్నోడికి పెళ్లి కావాలనా ఉత్సుకతతో అడిగా. తానేం కోరుకుంటుందో విని ఆ కోరిక నువ్వు తీరుస్తావా అడిగాడు దేవుడు. నువ్వే తీర్చలేని కోరికలు నేనెలా తీరుస్తాను దేవుణ్ణి అడిగాను. నేను అందరి కోరికలు వింటాను, తీర్చను, తీరుస్తానని వాళ్ళ నమ్మకం అంతే చెప్పాడు దేవుడు. సరే నా భార్య ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలని ఉంది అన్నాను నేను. ఆ శనివారం గుడిలో నా భార్య దేవుడి ముందు ఉంది. దేవుడి గుడి బయట అరుగు మీద నా పక్కనే కూర్చున్నాడు. భార్య దేవుడిని కోరుకుంటున్న మాటలు నా చెవుల్లో వినిపిస్తున్నాయి. జీవితంలో ఒక్కసారైనా నా భర్త నాతో గుడికి వచ్చి నా పక్కనే నిలబడి ఆ దేవుణ్ణి మొక్కుకోవాలని ఉంది. కానీ నా కోరిక నెరవేరదు కదా. దేవుడు నా వైపు చూసి, తాను నీ గురించి కోరుకుంటుంది అదే నెరవేర్చమని కాదు, తన మనసులో బాధ చెప్పుకుంటుంది నీతో చెప్పుకోలేక అంటున్నాడు దేవుడు. నిజంగా నా భార్య అలానే కోరుకుందా? దేవుడు నేను తన గుడికి రావాలని మాయం చేస్తున్నాడా? చిన్న అనుమానం, పెద్ద అజ్ఞానం. అయినా ఒక్కసారి పరీక్షిస్తే పోలా అనుకున్నాను. నేను ఎదురుచూస్తున్న శనివారం రానే వచ్చింది. తనకన్నా ముందే తయారయ్యాను, పంచ కట్టుకున్నాను. నా వైపు నా భార్య చిత్రంగా చూసింది. ఈరోజు నీతో పాటు నేను గుడికి వస్తాను, గుడి లోపలికి, తన మొహంలోకి చూస్తూ అన్నాను. ఆ క్షణం నా భార్య కళ్ళల్లో చూసిన మెరుపు జీవితంలో మర్చిపోలేను.

చేతులు గట్టిగా పట్టుకొని, నిజంగా నిజంగా వస్తారా? సంతోషంగా అడిగింది. అవునన్నట్టు తలూపాను. మొదటిసారి నా భార్యతో కలిసి గుడి లోపలికి అడుగుపెట్టాను. ఏదో చెప్పలేని అనిర్వచనీయమైన భావం. నా భార్య దేవుడి విగ్రహం ముందు నిలబడి నా చెయ్యి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది. నేను దేవుడి కోసం చూస్తున్నాను, కానీ నాకు దేవుడు కనిపించలేదు. నా భార్య మాటలు వినిపిస్తున్నాయి. దేవుడా, నువ్వు నా మొర అలకించావా? నా భర్త నాతో పాటు నీ దగ్గరికి వచ్చాడు, ఈ వరం చాలు. నా భార్య కంఠం వినిపించింది. నా భార్య కళ్ళల్లోంచి కన్నీళ్లు. ఒక చిన్న కోరిక తీరిస్తే భార్యలో ఇంత ఆనందమా? నా ఈగో పక్కన పెట్టి, నా నమ్మకాలు పక్కన పెట్టి నా భార్య కళ్ళల్లో ఈ ఆనందాన్ని శాశ్వతంగా చూడాలనిపించింది. దేవుడితో అదే అన్నాను. దేవుడు మాట్లాడలేదు, దిగులుగా కనిపించాడు. దేవుడు ముందుకు నడుస్తూ ఉన్నాడు, ఆకాశం వైపు. చిత్రంగా నేను ముందుకు పైపైకి నడుస్తున్నాను దేవుడితో పాటు. బంగారంతో తయారు చేయబడిన ప్రదేశంలా ఉంది. అద్భుతమైన పూలవనం, ఫలవృక్షాలు, చల్లని గాలి, అద్భుతమైన ప్రకృతి, వెన్నెల వెలుగు. రాత్రి పగలు తేడా లేకుండా కళ్ళు మూత పడడం లేదు. కాని కళ్ళకు ఏదో మత్త ఆవరించినట్టుంది. కళ్ళ ముందు నా భార్య కనిపిస్తుంది. ఈరోజు శనివారం కదా, నా భార్యను గుడికి తీసుకువెళ్ళాలి. తనతో పాటు తన సంతోషాన్ని తీసుకువెళ్ళాలి. అంటే తన కోసం నేను వెళ్ళాలి అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తే దేవుడు. అస్పష్టమైన రూపంలో ఆ దేవుడి రూపాన్ని, విశ్వరూపాన్ని చూడలేని అశక్తత కాబోలు. అయినా దేవుడి దగ్గరికి ఎలా వచ్చాను? నేను ఇంటికి వెళ్ళాలి, అదే మాట దేవుడితో అన్నాను. నువ్వింకా ఇంటికి వెళ్ళలేవు. నిన్ను నా దగ్గరికి వచ్చేలా చేయమన్నది నీ భార్య. ఎవ్వరూ మార్చలేరు. నువ్వు నా దగ్గరికి వచ్చావు శాశ్వతంగా. దేవుడి మాటలు అర్థం కావడానికి కొద్ది సమయం పట్టింది. అంటే నేను ఆయుష్ తీరి దేవుడు? అవునన్నట్టు తలూపాడు. నా సంశయాన్ని నిజం చేస్తూ, నువ్వు దేవుడివి కానే కావు, భక్తుల్ని బాధించేవాడివి. దేవుడు ఎలా అవుతావు? నా భార్యను కంటతడి పెట్టిస్తున్నావు. నిన్ను నిత్యం పూజించే నీ భక్తురాల్ని నువ్వు శోకానికి గురిచేస్తున్నావు. నిన్ను నేను కలవలేకపోయినా బావుండేది. నిష్ఠూరంగా, కోపంతో ఆ బాధ, అన్ని భావాలు ఒకేసారి వెలుపలికి వచ్చాయి. నాతోరా అని దేవుడు ముందుకు నడిచాడు. నేను దేవుడిని అనుసరించాను. మా ఇంటి ముందు, నేను బ్రతికి ఉన్నప్పుడు రోజు తచ్చాడే మా ఇంటి ముందు, నా భార్యతో కబుర్లు చెప్పిన ఇంటి ఆవరణ, నా పిల్లలు చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించిన చోటు, దేవుడితో పాటు నేను నడిచాను. హాల్లో నా భార్య కోసం నా కళ్ళు వెతికాయి. దేవుడి ప్రమేయం లేకుండా వంటింట్లోకి వెళ్ళాను. పిల్లల కోసం వంట చేస్తుంది. తనను పిలిచాను, పలకలేదు. పిల్లలకు అన్నం తినిపిస్తుంది, బడికి తయారు చేస్తుంది, ఇల్లు సర్దుతుంది, కోడళ్లతో మాట్లాడుతుంది. అయినా నాతో మాట్లాడడం లేదు. గోడకు ఉన్న క్యాలెండర్లో చూశాను, ఆ రోజు శుక్రవారం. తెల్లవారితే శనివారం. నేనే కదా గుడికి తీసుకువెళ్ళాలి, అప్పుడు నన్ను పిలుస్తుందిగా అనుకున్నాను. నా భార్య పడగదిలోకి వెళ్ళింది. నేను లేకుండా తాను ఒక్కతే ఎలా పడుకుంటుంది? నేను లోపలికి వెళ్ళి చూస్తే తెలిసేది. నేను చచ్చిన నా అహం చావలేదేమో. తెల్లవార్లు పడగ్గది బయటే ఉన్నాను. నాతో పాటు దేవుణ్ణి జాగరణ చేయించాను. తెల్లవారింది. నా భార్య బయటకు వచ్చింది, ఇల్లు ఉడిచింది, కల్లాపు చల్లింది, ముగ్గులేసింది, తలంటు స్నానం చేసింది. నన్ను పిలిచే పిలుపు కోసం ఎదురుచూస్తున్నాను. దేవుడి గుడికి వెళ్తున్నా అని లోపల ఉన్న కోడలికి కేక వేసింది. నేను చూస్తూనే ఉన్నాను. చిత్రంగా తను బయటకు నడవకుండా తన గదిలోకి నడిచింది. నా నిలువెత్తు ఫోటో నా ఫోటో ముందే కూర్చుంది, ధ్యానం చేస్తున్నట్లు. నేను దేవుని వైపు చూశాను. దేవుడి గుడికి వెళ్లకుండా ఏం చేస్తుంది? సమాధానం దేవుడు చెప్పాడు. ఆమె దేవుడివి నువ్వే. తన దేవుణ్ణి అంటే నిన్ను బాగా చూసుకోమని నీకోసం రోజు నా గుడికి వచ్చేది. నువ్వు నా దగ్గరికి వచ్చావని తెలిసాక తన దేవుడిని అంటే నిన్ను తప్ప నన్ను తలుచుకోవడం లేదు. ఎందుకంటే నీ భార్యలో స్వార్థం లేదు. తన స్వార్థం కోసం ఎప్పుడూ నా గుడికి రాలేదు. ఆరోగ్యాన్ని, అంతులేని సంపదను, విజయాల్ని కోరుకుంటూ ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. కానీ నీ భార్య నువ్వు బాగుంటే చాలని కోరుకుంది. నువ్వు బాగుండాలని ఆ హుండీలో డబ్బులు వేసింది. 10 మందికి సహాయపడాలని, ఆ పుణ్యం నీకు దక్కాలని కోరుకుంది. ఆమె నిస్వార్థమైన కోరిక వల్లే నేను నీతో మాట్లాడగలిగాను, దేవుడు చెప్పాడు. నేను అలానే ఉండిపోయాను. ఇది జనన మరణాల మధ్య ఉన్న చక్రభ్రమమా? భ్రమతో కూడిన రెపపాటు జీవితమా? నీ భార్య ఏం కోరుకుంటుందో వినాలని ఉందా? దేవుడు అడిగాడు, నా అంతర్మదనానికి సమాధానం చెబుతున్నట్టుగా. నా భార్య మాటలు వినపడుతున్నాయి. దేవుడా, నా దేవుడిని నీ దగ్గరికి తీసుకువెళ్ళావు. నేను నా దేవుడిని చేరుకునే వరకు నా కుటుంబానికి, ఇంటికి దిక్కుగా, పెద్ద దిక్కుగా, నా భర్త స్థానంలో చూసుకునే గుండె నిబ్బరాన్ని ప్రసాదించు.
నేను వచ్చే వరకు నా

0: దేవుడిని జాగ్రత్తగా చూసుకో దేవుడా, నా గుండెల్లో నుంచి బాధ తన్నుకొచ్చేస్తుంది. కన్నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. చిత్రంగా నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావడం లేదు. దేవుడి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. సృష్టి రహస్యాన్ని, దేవుడి తత్వాన్ని విప్పి చెబుతున్నట్టుగా నిస్వార్థంగా జీవితానికి పరిపూర్ణత సాధించుకుంటూ, మీలో మీరు మీకు మేలు చేసే వారిలోనే దేవుడిని చూసుకుంటూ జీవించే ప్రతి వ్యక్తి బాధను నేను స్వీకరిస్తాను, మిమ్మల్నే దేవుడిగా చేస్తాను. దేవుడు చెప్పాడు, కన్నీళ్లు కారుస్తూనే బాధను స్వీకరిస్తూనే. నా భార్య కోరికను ఆ దేవుడు మన్నిస్తాడని తెలుసు, ఎందుకంటే నా భార్య కోరికలో స్వార్థం లేదు. ఈ జీవిత సత్యాన్ని మీరు కూడా గ్రహిస్తారని తెలుసు, ఎందుకంటే రేపపాటు జీవితంలో క్షణకాలపు వివేకం ఈ కథలోని పరమార్థాన్ని మీకు విప్పి చెబుతుంది.
1: మీరు ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో సృష్టి రహస్యం డాక్టర్ సుచరిత గారి కథానిక విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులు, యోగా ప్రాముఖ్యత ఈ అంశంపై డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ రమేష సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉదర సంబంధ వ్యాధుల్లో ఈ డైజెషన్ కి సంబంధించిన విషయంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలిగి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో పూర్వం అన్న ఒక నానుడి తింటే ఆయాసము తినకపోతే నీరసం అనే చందంగా జీవితం నడుస్తుంది. అంటే ప్రస్తుతం ఉండే జీవన శైలిలో ఎన్నో మార్పులు రావడము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు ఉండడము. ఒకప్పుడు అనేవారు కదా డాక్టర్ గారు, రాళ్ళు తిన్నా కరిగించుకోవాలరా అని, అంటే అంత దృఢంగా ఉండాలి అన్న ఒక భావన ఉండేది.
1: అవునండి.
0: కానీ ప్రస్తుతం ఏం తింటే వికటిస్తుందో, ఏం తింటే సమస్యగా మారుతుందని ఏరుకొని చూసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల ఈ డైజెషన్ సంబంధమైన సమస్యలు వస్తున్నాయంటారు?
1: మనకు యోగా వలన ఉపయోగం కలగాలంటే ముందు కొన్ని రూల్స్ పాటించాలండి. యోగా వలన సత్ఫలితాలు లభించాలంటే ముందు అధికంగా ఆహార సేవన తగ్గించాలి. అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటారు కొంతమంది, అది కూడా తప్పు. కొంతమంది నిద్ర ఎక్కువ పోతుంటారు, కొంతమంది నిద్ర అసలే పోరు, కొంతమంది పరిశ్రమ ఎక్కువ చేస్తారు అలసిపోతారు, కొంతమంది పరిశ్రమే చెయ్యరు. ఇలా

ఆచరించే దాని వలన మీకు యోగా ఆచరించినా కానీ సత్ఫలితాలు రాదు. యోగా వలన ఫలితాలు రావాలంటే మనకు లిమిటెడ్ డైట్, సమీకృత ఆహారం, సమాహారం అంటారు, అలాంటి ఆహారం తీసుకోవాలా, మినిమం 6 to 8 hours నిద్రపోవాలి, ఆ శరీర శ్రమ కూడా వాళ్ళ శక్తిని బట్టి చేయాల్సింది ఉంటుంది, అసలు ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉండకూడదు, శరీరంలో ఉండే చాలా పార్ట్స్, కాళ్ళు, చేతులు, తల, నడుము, ఇవన్నీ కదిలించాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ దాంట్లోనూ అతిగా పోకుండా, తక్కువ చేయకుండా, మితంగా కొన్ని రూల్స్ పాటించితే మీరు యోగాసనాలు చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలతోనే అన్ని రకాల జబ్బులు ముడిపడి ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తి సరిగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలాంటి దినచర్య చేయాలా, ఎలాంటి ఆసనాలు చేయాలా అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వస్తుంది. అవయాలన్నీ చాలా ఉన్నాయి పొట్టలో. లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, చిన్న ప్రేగులు ఉంది, స్ప్లీన్ ఉంది, పెద్ద ప్రేగులు ఉన్నాయి. ఆ తర్వాత మేల్స్కి అయితే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, లేడీస్కి అయితే యూట్రస్ ఉంటుంది, ఓవరీస్ ఉంటాయి. ఇలా పొట్టలోనే చాలా ఆర్గన్స్ ఉన్నాయి. ఇవన్నీ మిగతా బాడీ ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి మనం యోగాలో పొట్ట దగ్గర నుంచే కదలికలు స్టార్ట్ చేయాలి. వక్రాసనాన్ని ఉందండి, వక్రాసనం అంటే నిలబడే సైడ్కి తిరుగుతారు, స్టాండింగ్ పొజిషన్లో చేతులు స్ట్రైట్ పెట్టి రైట్ సైడ్ గాలి తీసుకొని బ్యాక్ సైడ్ వదులుతూ, తర్వాత గాలి తీసుకొని లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ నడుము తిప్పాల్సింది వస్తుంది. వక్రాసనం అంటే మెలికలు తిరిగి ఉండే ఎక్సర్సైజ్ అని అర్థం. ఆ తర్వాత పర్వతాసనం అని ఉందండి. పర్వతాసనం అంటే పద్మాసనంలో కూర్చోవచ్చు, లేకుంటే మామూలుగా కూర్చోవచ్చు. రెండు చేతులు పైకి లేపి గాలి లోపల తీసుకుంటే చేతులు పైకి లేపాల్సింది ఉంటుంది, తర్వాత గాలి వదులుతూ కిందికి దింపాల్సి ఉంటుంది. ఇలా చేసే దాని వలన పొట్ట దగ్గర ఉండే కండరాలన్నీ సంకోచం, వ్యాకోచం జరుగుతాయి. లోపల ఉన్న తిన్న ఆహారం స్టమక్లో నుంచి డియోడనం గుండా చిన్న ప్రేగులకు వెళ్ళి తర్వాత పెద్ద ప్రేగులకు పోతాడుది. చాలామంది ఫుల్ స్టమక్ తింటుంటారు ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు. ఇలా మొత్తం స్టమక్ ఆహార పదార్థాల్లో ఫిల్అప్ చేసే దాని మూలాన లోపల ఆహారము జీర్ణరసాలతో సరిగా మిక్స్ కాకుండా ఎక్కువ టైం స్టమక్లోనే ఆహారం ఉండి పులిసిపోయి ఒక్కోసారి మనం తిన్న ఆహారం స్మెల్లే నోట్లో మనకు ముక్కల్లో తెలుస్తూ ఉంటుంది. అజీర్ణ సమస్య లేకుండా ఉండాలంటే స్టమక్ను 4 భాగాలుగా డివైడ్ చేసి 50% అంటే సగ భాగము ఘన ఆహారంతో తీసుకోవాలి. ఘన ఆహారం అంటే వెజిటబుల్ కర్రీ ఉంటుంది, రైస్ ఉంటుంది, లేకుంటే పుల్కం ఉంటుంది, దీన్ని ఘనాహారం అంటారు. తర్వాత 1/4 స్టమక్ ద్రవాహారం తీసుకోవాలి. ద్రవాహారం అంటే బటర్ మిల్క్ కావచ్చు, సూప్ కావచ్చు, ఇలా ఉంటుంది. 1/4 స్టమక్ ఖాళీ ఉంచాలి. ఎందుకు ఉంచాలంటే స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. అది ఆహారాన్ని చిన్న పార్టికల్గా చేసి ఆ సారూపం చెందేటట్టు చేసుకుని కిందికి పంపిస్తుంది, డియోడనం గుండా చిన్న ప్రేగుల్లోకి పంపిస్తుంది. లాస్ట్లో చాలా మందికి ఉదయం లేస్తానే మల విసర్జన సరి కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైబర్ కంటెంట్ డైట్ తినరు, ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఉంది, నాన్ వెజిటేరియన్ డైట్, ఇలాంటి డైట్ తింటారు. ఎలాంటి ఆసనాలు కానీ శరీరశ్రమ అని చెయ్యరు. ముఖ్యంగా చాలామందికి ఈ మలబద్ధకం అనేది ఉంటుంది. మలబద్ధకం పోవాలంటే మనము ఇది భుజంగాసనము, శలభాసనము, స్పైనల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేయాల్సింది ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉంటాయి, హిప్ జాయింట్ మూవ్మెంట్స్ ఉంటాయి. ఇలా స్పైనల్ కార్డ్ మజిల్స్, పొట్టకు సంబంధించిన మజిల్స్ను కదిలించే దాని వలన పొట్టలో ఇంతకుముందు చెప్పినటువంటి ఆర్గన్స్ అన్ని, డైజెస్టివ్ ఆర్గన్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇవన్నీ సరిగా పనిచేసి దాంట్లో డిసీజ్ మ్యాటర్ డెవలప్ కాకుండా, దానికి సంబంధించిన జబ్బులు రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు. చాలా మంది ఆహారం తీసుకుంటారు కానీ శరీరశ్రమ చెయ్యరు. స్విమ్మింగ్, వాకింగ్ ఇలాంటివన్నీ చేయాల్సింది వస్తుంది. ప్రకృతి చికిత్సలతో ఆసనాలతో పాటు పొట్టకు మర్దన చికిత్స అని, వేడి నీటి సంచి కాపడమని, లివర్ను డీటాక్సిఫై చేసానికి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ శక్తి సరిగా ఉండాలంటే ఆసనాలతో పాటు లివర్ మీద ఎక్కువ ట్యాక్స్ పడకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఉన్నాయండి. ఈ లివరు సరిగా పనిచేయాలంటే మనకు ధనియాలు, వాము, జీలకర్ర ఇట్లా వేయించి దాన్ని కషాయం చేసుకుని తీసుకుంటే దాని మూలాన లివర్లో ఉండే ఫ్యాట్ కరిగేసి లివర్ సరిగా బైల్ జ్యూస్ సెక్రెట్ చేసి తిని ఆహారం సరిగా జీర్ణమయ్యి మీకు ఎనర్జీ ఫార్మ్ అవుతుందండి. లివరే బయోకెమికల్ ఫ్యాక్టరీ అంటారు. తిని ఆహారం జీర్ణమైన తర్వాత, సారూప్యం చెందిన తర్వాత అది లివర్లో స్టోర్ చేసుకొని మనం ఎలాంటి శరీర శ్రమ చేయాలన్నా లివర్లో నుంచి గ్లూకోజ్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి,

ఈ ప్రకృతి చికిత్సకు సంబంధించినటువంటి ఫలాలు గాని పచ్చికూరగాయలు గాని మొలకెత్తిన గింజలు గాని ఉప్పు కారం మసాలాలు తక్కువనే ఉడికిన ఆహార పదార్థాలు తీసుకుంటే దాని వలన ప్రేగల్లో యూజ్ఫుల్

0: ఆరోగ్య సమస్యను, జీర్ణ వ్యవస్థను సరిగా ఉంచుకుంటారని ఆశించుదాం.
1: డాక్టర్ గారు, ఏ సమయంలో యోగా చేస్తే పరిపూర్ణ ఫలితం లభిస్తుంది, ఏ సమయాల్లో చేయకూడదు?
0: అది బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:30 నుంచి 5:30-6 గంటల లోపలే మల విసర్జన తర్వాత యోగాసనాలు, స్టమక్ ఎంటీగా ఉన్నప్పుడు చేస్తేనే మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటలు ఆగి తర్వాత పొట్ట మీద ఎక్కువ బరువు పడకుండా స్పైనల్ కార్డు, కాళ్ళకు చేతులకు మూవ్మెంట్ ఇచ్చే ఎక్సర్సైజ్ చేయడం మంచిది.
1: ఒకవేళ భోజనం చేసిన తర్వాత యోగాసనాలు చేయవలసిన పరిస్థితి వస్తే ఎంత సమయం గ్యాప్ ఇవ్వాలండి?
0: కనీసం మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలండి.
1: డాక్టర్ గారు, వజ్రాసనం అనేది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు, వెంటనే కూడా చేయొచ్చు అంటారు.
0: అది ఎందుకంటే మీరు మోకాళ్ళ మీద కింద కూర్చుంటారు కాబట్టి ఆహారం స్టమక్లో నుంచి కిందికి మూవ్మెంట్ అయ్యేదానికి ఉంటుంది. ఎక్సెప్ట్ వజ్రాసన్, మిగతా ఆసనాలు చేయకూడదండి ఆహారం తీసుకున్న తర్వాత.
1: ఈ ఇరిటేబుల్ బోవల్ సిండ్రమ్ అని, హైపర్ అసిడిటీ అని, ఇలాంటి రకరకాల సమస్యలు యువకుల్లో కూడా కనిపిస్తున్నాయి డాక్టర్ గారు, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయడం కరెక్ట్ అంటారు?
0: ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, అమీబియాసిస్ కానీ, ప్రేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలండి. ఈ ఉడికించిన పదార్థాలు కలిగా బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకోవచ్చు అండి.
1: డాక్టర్ గారు, జీర్ణకోశ సంబంధించిన సమస్యల్ని అధిగమించడానికి మీరు చెప్పినట్లు ఆహార విహారాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ యోగాసనాలు కూడా చేయాలన్నారు. యోగాసనాలతో పాటు ప్రాణాయామము, ధ్యానం కూడా ఉపకరిస్తుంది అంటారా? ఒకవేళ ఉంటే ఎలా చేయాలి?
0: ఫిజికల్ హెల్త్కు, మెంటల్ హెల్త్కు కూడా యోగాను, ప్రాణాయామం, మెడిటేషన్ ఇది చాలా అవసరం అండి. మీరు మెడిటేషన్ చేస్తూ ప్రాణాయామం చేసే దాని మూలాన బ్రెయిన్కు, లంగ్స్లోను, హార్ట్కు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉండే బ్లడ్ సప్లై అయ్యి ఈ ఆర్గన్స్ దెబ్బతినకుండా ఉంటాయండి.
1: ముఖ్యంగా ఈ ప్రాణాయామంలో సాధారణ ప్రాణాయామం అని, అనులోమ విలోమ అని, భస్త్రిక ప్రాణాయామం అని, భ్రామరీ ప్రాణాయామం అని రకరకాలుగా ఉంటాయి. ఈ ఉదరకోశ సంబంధించిన సమస్యలు ఏ ప్రాణాయామం ఉత్తమం అంటారు?
0: మా నాడీ శోధన ప్రాణాయామం అని ఉందండి. రైట్ నస్ల్ గుండా గాలి తీసుకొని లెఫ్ట్లో వదులుతారు, లెఫ్ట్లో తీసుకొని రైట్లో వదులుతారు. తర్వాత ఇది మామూలుగా చంద్రభేద ప్రాణాయామం అని ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి బీపీ హై అయ్యి తల బరువు వస్తుంటుంది, టెంపుల్స్ దగ్గర కూడా పట్టేసినట్లుంటుంది
1: కణతల దగ్గర.
0: అలాంటప్పుడు మీరు చంద్రభేద ప్రాణాయం అంటారు. చంద్రభేద ప్రాణాయామం అంటే రైట్ నాస్ట్రిల్ మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే గాలి తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే ఎక్సైల్ చేయాల్సింది ఉంటుంది. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము 10 టైమ్స్ తీసుకోవడం, 10 టైమ్స్ వదులుకోవడము. ఇలా చేసిన వెంటనే బాడీలో ఉండే పాయిజనస్ గ్యాస్ అన్ని నోటి గుండా బయటకు పోయేదానికి మీరు చూస్తారు. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, నిద్ర బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి అనేటి హార్ట్ సంబంధం ఉండే జబ్బులందు చేయకుండా ఉండడం మంచిదండి. తర్వాత ఉజ్జయి ప్రాణాయామం ఉంటుంది. పొట్ట దగ్గర 2 చేతులు పెట్టి 2 ముక్కలు గుండా గాలి లోపలే తీసుకొని కొద్దిసేపు రిటైన్ చేసి తర్వాత వదలాల్సింది ఉంటుంది. ఇట్లా అప్ అండ్ డౌన్ అబ్డామినల్ మూవ్మెంట్ చేసే దాని మూలాన ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఉండే ఆర్గన్స్ అన్ని తన శక్తి కొలది సరిగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, ప్రతి ఒక్క వ్యక్తి యునిక్ గా ఉంటాడు. ప్రతి ఒక్క సమస్య కూడా ఇండివిజువల్ గా చూసినట్లయితే వేరువేరుగా ఉంటుంది. జనరలైజ్ గా చేసి అందరూ ఒకే రకంగా ఆసనాలు, ఒకే రకంగా ప్రాణాయామం చేయడం కుదరదంటారు. కాబట్టి యోగా ఆసనాలు, నేచురోపతి గురించి క్షుణ్ణంగా తెలిసిన ఒక వైద్య నిపుణుడు కానీ లేదంటే యోగాచార్యుని సంప్రదించి మనకున్న సమస్యను వివరించి దానికి అనుకూలంగా యోగాసనాలు కానీ ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్ అంటారు.
0: ఇది డ్యూయోడెనల్ దగ్గర అల్సర్ ఫార్మ్ అవుతుందండి. ఒకసారి నోటికుండా బ్లడ్ బయటకు వస్తుంది, లేకుంటే మోషన్లో కూడా బ్లాక్ స్టూల్ అవుతుంది. ఈ కొలోన్ క్యాన్సర్ అనేది సామాన్యంగా డయాబెటిస్ మెలిటస్, మిగతా ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్లో కూడా కొలోన్ దగ్గర మోషన్ లో బ్లడ్ వస్తుంది. తర్వాత మొలల వ్యాధి అంటారు, పైల్స్ కంప్లైంట్ లేకుంటే ఎమరాయిడ్స్ అంటారు. ఈ మోషన్ హార్డ్ గా వచ్చేదాని మూలాన యానస్ దగ్గర ఉండే వీన్స్ ఉబ్బి బఠాని గింజల మాదిరి ఉంటుంది. మోషన్ భవించిన తర్వాత బ్లడ్ పడుతుంది. ఒక్కోసారి మోషన్ భవించిన తర్వాత చాలా నొప్పి ఉంటుంది యానస్ దగ్గర. ఒక్కోసారి మోషన్ హార్డ్ వచ్చినప్పుడు యానస్ లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ రాపిడ్ కి చీలి బ్లడ్ వస్తుంది, దాన్ని యానల్ ఫిషర్స్ అంటారండి. ఒక్కోసారి ఫిష్లో అనే యానం అనేదానికి వస్తుంది. దీనికి అన్నిటికీ ఈ మూలబంధ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. యానల్ మజిల్స్ పైకి లిఫ్ట్ చేయాలా, తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి సిజ్ బాత్ అంటారు, లేకుంటే హిప్ బాత్ అంటారు. ఇలాంటి జల చికిత్సా విధానంలో హైడ్రోథెరపీ మెథడ్స్ చేస్తూ కాళ్ళకు చేతులకు సంబంధించిన మూవ్మెంట్స్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. ఇది యోగా థెరపిస్ట్ దగ్గర గానీ నేచర్ గురు డాక్టర్ దగ్గర గానీ యోగాలో అనుభవం ఉన్న వారి దగ్గరనే మీ సమస్యలు చెప్పి వారి సలహా మేరకు ఏ యోగాసనాలు

0: చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రాణాయామ మెథడ్స్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది, అవన్నీ మీరు ఫస్ట్ ఒకసారి గైడెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యలను ఒకసారి ఆచరించి తర్వాత ఇంటి దగ్గర ఈ యోగా ప్రాణాయామ మెడిటేషన్ చేసే దాని మూలాన మీకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండి డిసీజెస్, డైజెస్టివ్ డిజార్డర్స్ కావచ్చు, రెస్పిరేటరీ డిజార్డర్స్ కావచ్చు, హార్ట్ కు లంగ్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నా గానీ ఏ మందులు లేకుండా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది ఈ క్రానిక్ డిసీజెస్ తో సంవత్సరాల కొలది మందులు వాడుతూ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ లాస్ట్ లో జీవితంతో విరక్తమైంది, తొందరగా ఆయుష్ చిన్నించి తొందరగా చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా వలన ఆచరించే దాని వలన మీ లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ముఖంలో కళ్ళ ఉంటుంది, ఎలా జబ్బు రాకుండా ఉంటుంది, మీకు డైజెషన్ బాగుంటుంది, నిద్ర బాగుంటుంది, ఎవరితో మాట్లాడాలన్నా ఉత్సాహంగా మాట్లాడతారు, పని ఎందుకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇలా ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా చేస్తే మీరు జబ్బులను బారిన పడకుండా ఉంటారు, ఉన్న జబ్బులు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు కృష్ణమూర్తి గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులు, యోగా ప్రాముఖ్యత ఈ అంశంపై డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఇప్పుడు కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో భారతీయుడి చిత్రం నుండి ఒక సినీ గీతం విందాం. కేజే యేసుదాస్ ఆలపించినది, భువనచంద్ర రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

వెలువడింది. శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుబ్బలక్ష్మి సత్యానంద్ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ సుధీర్ద్ గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు.

0: హిందుస్థాన్ టైమ్స్. అండ్ విత్ దట్ ఇట్స్ బ్యాక్ టు యూ అభిషేక్.
1: థ్యాంక్ యూ సరబ్జీత్. In some more news, the Indian Embassy in Bucharest has informed that all three internationals aboard the commercial vessel MV Royad Mamadov are safe. The vessel came under attack in the Black Sea, leading to reported deaths of two foreign nationals. And now, before we end the bulletin, the headlines once again. Polling begins for by-elections to five assembly constituencies in Tamil Nadu, Puducherry in West Bengal, and lone Lok Sabha seat in Assam. BJP announces names of eight candidates from Uttar Pradesh for Rajya Sabha elections. President Draupadi Murmu to be on a three-day visit to Himachal Pradesh beginning today. India voices support for Afghanistan's sovereignty, unity and territorial integrity, reaffirms its commitment to welfare of Afghan people. Yemen's internationally recognized government launches major military offensive against Houthis. And in men's cricket, first T20 international of the five-match series with an Indian West Indies to be played in Lucknow today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెంటనే వింటారు.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీమతి సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణావాద్యం, శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు మృదంగ సహకారం. కార్యక్రమంలో ముందుగా కైలాసనాథేన కాంభోజిరాగంలో ముత్తుస్వామి దీక్షితార్ రచన మిశ్రచాపుతాళం.

ఇప్పుడు పూర్వి కళ్యాణి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి పరలోక సాధనమే ఆదితాళం.

0: చివరిగా వినండి కరహర ప్రియ రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి చిత్రరత్నమయ ఆదితాళం.
1: శ్రీమతి సుబ్బలక్ష్మి సత్యానంద్ కంక్లూడ్స్ వీణా రిసైటల్ విత్ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ చిత్రరత్నమయ ఇన్ రాగ్ కరహర ప్రియ సెట్టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

శ్రోతలకు మరొక వారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ సుధీర్ది గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్ గారు. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బేగం అక్తర్ గారు ఆలపించిన గజల్స్ ప్రసారమవుతాయి.

1 గంట 20 నిమిషాలకు వనితాలోకంలో క్రీడా ఆధారిత విద్య సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం వింటారు. 2 గంటల 30 నిమిషాలకు కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా సవరణలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో సీఈసీ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ను కోరే పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్లకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని గాజుల రామారంలో నేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10 గంటలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని నిర్మాణం పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కేటీఆర్ ఆరోపించారు. రామప్ప దేవాలయం వద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సహకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. గుజరాత్లో జరిగిన భేటీలో RRR, హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వే, రోప్వేలు, వివిధ ఎలివేటెడ్ కారిడార్లకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాచీన చిత్రకళ చెర్యాల స్క్రోల్ పెయింటింగ్కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. రాష్టపతి భవన్లో జరిగిన ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న చెర్యాల కళాకారులు సాయి కిరణ్, శ్రవణ్ కుమార్, నాగేశ్వర్లను రాష్టపతి ద్రౌపది ముర్ము సత్కరించి వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ డీజీపీ సివి ఆనంద్కు ఫిర్యాదు చేశారు. ఒడిశాలోని నైనీ గనుల నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంటుకు రోజుకు 16,000 టన్నుల బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు జెన్కో సీఎండీ హరీష్ తెలిపారు. నైనీ గనులను నిన్న కోల్ డైరెక్టర్ నాగ్యాతో కలిసి ఆయన సందర్శించారు. యాదాద్రి ప్లాంటుకు బొగ్గు రవాణాలో ఎదురవుతున్న సమస్యలు, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా వరి సాగును తగ్గించి పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ రైతులకు సూచించారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమయ్యే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భారత స్టార్లు జ్యోతి సురేఖ, దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవరా తదితరులు పోటీ పడుతున్నారు. 6 ఫ్రాంచైజీలు, 48 మంది ఆర్చర్లతో కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది.

నాలో. ఆకాశవాణి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి మరికొద్ది క్షణాల్లో ప్రసారమవుతుంది.

మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా హరిహరన్ ఆలపించిన వేటూరి సుందరరామూర్తి రచన విందాం. మణిశర్మ సంగీతంలో చూడాలని ఉంది ఈ చిత్రం నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: పోలీస్.
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: RBI అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాకేత ఆలపించిన అనంత శ్రీరామ్ రచన, మణిశర్మ సంగీతం, చిత్రం పరువు.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. 10:03 అనంతరం వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వైద్య రంగంలో నోబెల్ బహుమతి కార్ల్ డిసెరోత్, పీటర్ హెగమన్, జార్జ్ నెగల్లను వరించింది. మెదడులోని న్యూరాన్లను కాంతితో నియంత్రించే ఆప్టోజెనెటిక్స్ సాంకేతికతను అభివృద్ది చేసినందుకు కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీరామ్జీ పథకం కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలోని నమూనాలు భూగర్భ జలాలకు చెందినవని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నీరు కావని అధికారులు స్పష్టం చేశారు. భూగర్భ జలాల పరీక్షల ఫలితాలను నల్లాల ద్వారా ఇచ్చే సాగునీటికి తాగునీటికి అన్వయించడం సరికాదని పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధురాంతకం, ధరాపురం, తట్టాంచవాడి, రెజీనగర్, నందిగ్రామ్, నగావ్ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. హైదరాబాద్లోని కమ్మ సంఘం హాల్లో ఈ నెల 7 నుంచి 14 వరకు నాబార్డు ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ మహోత్సవం జరగనుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించనున్న ఈ ప్రదర్శనలో గ్రామీణ చేతివృత్తుల వారి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళాకృతులు అందుబాటులో ఉంటాయి. వానాకాలం పంట కోతల అనంతరం వ్యర్థాల దహనాన్ని నిరోధించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో సహా రాష్ట్రాలను ఆదేశించింది. జిల్లాల్లో సంచార తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి వ్యర్థాలను కాల్చకుండా నేలలో కలియదున్నేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేటగిరీ 2 పీహెచ్డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును 2000 రూపాయల ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు. రాష్ట విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో GO 21లో అవసరమైన సవరణలపై ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో వర్సిటీల వీసీలు, అధికారులు సచివాలయంలో సమావేశమై దీనిపై చర్చించారు. క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఐఐటి ఢిల్లీ పరిశోధకులు సరికొత్త మైలురాయిని సాధించారు. ఒకే ఆప్టికల్ ఫైబర్ లింక్ ద్వారా 50 కిలోమీటర్ల దూరానికి సాధారణ డేటాతో పాటు క్వాంటమ్ ఎంటాంగిల్డ్ ఫోటాన్లను వారు విజయవంతంగా పంపారు. ప్రస్తుతం ఉన్న టెలికాం నెట్వర్క్లతో క్వాంటమ్ సాంకేతికతను అనుసంధానించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్

0: నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: రాక్షసుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విందాం. గీత రచన వేటూరి సుందర్రామూర్తి, ఇళయరాజా సంగీతం.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన నాయకుడు చిత్రం నుండి. గీతరచన వేడూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు సినీగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆత్రేయ రచనకు ఇళయరాజా సంగీతం సమకూర్చిన ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జెంటిల్మ్యాన్ చిత్రం కోసం మెన్మినీ బృందం ఆలపించిన పాట విందాం. రాజశ్రీ గీత రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

శత్రువు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం. గీతరచన వేటూరి సుందరరామూర్తి, సంగీత సారథ్యం రాజ్కోటి.

శ్రోతులకు మరొక వారు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ సుధీర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి బేగం అక్తర్ గారు ఆలపించిన గజల్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో క్రీడా ఆధారిత విద్య సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం, 14:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రెమో ఫెర్నాండెస్ ఆలపించిన బాంబే చిత్రం నుండి పాట. గీతరచన వేటూరి, ఏఆర్ రెహమాన్ సంగీతం.

మీరు వింటున్న పాట అపరిచితుడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ హరిణి పాడినది. భువనచంద్ర చంద్రబోస్ రచన, హారిష్ జయరాజ్ సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి, ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సిరివెన్నెల గీతం, సూర్య ఐపీఎస్ చిత్రం నుండి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5

నౌకా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లిప్ వే 400 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీరామ్జీ పథకం కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. ఓటర్ల హక్కుల పరిరక్షణ, సర్ అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో రాబోయే 2 నెలల పాటు విస్తృత నిరసనలు చేపడతామని ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. రామప్ప దేవాలయం వద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా వరి సాగును తగ్గించి పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ రైతులకు సూచించారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమయ్యే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భారత స్టార్లు జ్యోతి సురేఖ, దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవరా తదితరులు పోటీ పడుతున్నారు. 6 ఫ్రాంచైజీలు, 48 మంది ఆర్చర్లతో కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి T20 మ్యాచ్ ఈరోజు ప్రారంభమవుతుంది. లక్నోలోని ఏకనాథ్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా సిరీస్లో బోణి కొట్టాలని పట్టుదలతో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ సుతీర్థ్ గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా కళ్యాణి రాగంలో శ్రీ పల్లవి గోపాలయ్యర్ రచన నీతుచరణ ఆదితాళం

యువవాణి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు ఆర్ సుతీర్థ్ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ముకుంద చిత్రం కోసం శ్వేతా పండిట్ గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అవునన్నా కాదన్నా చిత్రం కోసం ఎస్పీ చరణ్, ఉషా గానం చేసిన కులశేఖర్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో చివరిగా వినండి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌసల్య గానం చేసిన సాయి శ్రీహర్ష గీతం, సంగీతం చక్రి.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి సుగమ్ సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి బేగం అక్తర్ గారిచే గజల్స్ వింటారు.

సుగమ్ సంగీత్ కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి బేగం అక్తర్ గారిచే గజల్స్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: Welcome back. Now let's talk about one of the most powerful sentences in the world. Four words. What will people think? How many decisions have been influenced by those words? Maybe you wanted to try something new, but you thought, what will people say? Maybe you wanted to participate in something, but you were afraid of making a mistake in front of others. Maybe you wanted to express an opinion, but you worried someone might disagree. Maybe you wanted to choose something different from what everyone expected, but you were scared of being judged. And sometimes we spend so much energy trying to avoid other people's opinions that we forget to listen to our own. Now, of course, other people's feedback can be useful. Teachers can guide us. Parents can advise us. Friends can give us perspective. But there's difference between listening to advice and living entirely for approval. You don't have to make every person happy. You don't have to impress everyone. And you definitely don't have to prove yourself to every person who has an opinion about you. Now let's take a small break.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: హియర్స్ అనదర్ క్వశ్చన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
1: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी हैं. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग. इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे वो फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
0: రేపు మనాలీలోని ప్రసిద్ధ

0: సింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: వర్ష 2025 మే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కో మినీ రత్నా కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిఛలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయీ కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమావేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్దయాల్ శర్మ పతకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా, 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం,

0: ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తరువాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యక్షులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: हाहाका मारकर जोर जोर से हंसने लगा।
1: अन्य सभी हंस रहे हैं ये तो मुझे समझ में आया, किंतु बालक कुमार आप क्यों हंस रहे हैं?
2: आप सब अपने आप को महान समझते हैं और तुम सभी चमड़े के इस जीवित पुतले पर हंस रहे हो। क्या आपने कभी सूक्ष्म के बारे में सोचा है? परखा है मन की आंखों से? मैं इसलिए हंस रहा हूं कि चमड़े के पारखियों मूर्खों की सभा में निर्णय हो रहा है।
1: हे ब्राह्मण कुमार, तनिक समझाकर स्पष्ट करें।
2: हे राजन, मंदिर के टेढ़ा मेढ़ा होने से आकाश टेढ़ा मेढ़ा नहीं होता है, और मंदिर के गोल या लंबा होने पर आकाश गोल अथवा लंबा नहीं होता। कारण स्पष्ट है कि आकाश का मंदिर के साथ कोई संबंध नहीं है। आकाश निर्वयव है और मंदिर सावयव है। इसी प्रकार आत्मा का भी शरीर के साथ कोई संबंध नहीं, क्योंकि आत्मा निर्वयव है और शरीर सावयव। आत्मा नित्य है और शरीर अनित्य। शरीर का टेढ़ा होना आत्मा को प्रभावित नहीं करता है राजन।
1: बालक, तुम तो विलक्षण हो और मेधावी वक्ता भी।
3: वाक द्वंद्व का अंतिम दिवस है आज। वाद विवाद करने के लिए मैं इन होनहार बालकों को यज्ञ मंडप में महापंडित बंदी से मिलने की अनुमति देता हूं। मंडप में एक वेदी पर आचार्य उद्दालक के शिष्य अष्टावक्र और दूसरी वेदी।
4: एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रम विन्नारु। ई कार्यक्रम आकाशवाणी हैदराबाद केंद्रम नुंडी वेलुवडिंदि। ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టుని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీ, విద్యార్థుల ముఖాముఖి, ఐడిఓసి మహిళా సంఘాల భేటీలలో పాల్గొంటారు. అలాగే రామాయంపేట సిద్దిపేట జాతీయ రహదారి వెంట ఎంపీ రఘునందనరావు ఆధ్వర్యంలో చేపట్టే 35,000 జీడిమామిడి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని గవర్నర్ రేపు ప్రారంభించనున్నారు. రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జలవిద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడి జెన్కో అధికారులతో సమావేశమై విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నీటి లభ్యత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వద్ద 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ 17 నుంచి 17 అక్టోబర్ సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తోంది. ఈ సేవా మాసంలో భాగంగా ప్రతి గడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది సందేశాలను తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఇందులో భాగంగా మెట్టుగూడలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవే ధ్యేయంగా సాగుతున్న ఈ

0: కార్యక్రమంలో భాగంగా రేపు ఖైరతాబాద్ లో నిర్వహించే సేవాజ్యోతి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా ఎస్ఐఆర్పై నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇండీ కూటమి నేతలు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ విధానంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలోనే 12 సార్లు ఎస్ఐఆర్ జరిగిందని, ఓడిపోయినప్పుడల్లా ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం, అన్నదానం, దాండియా వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భక్తులందరూ ఈ వేడుకలకు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉందని, వారి దీర్ఘకాలిక డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఇది వీలుకాని పక్షంలో బ్యాంకులు 7 రోజులు నడిచేలా ఉద్యోగులకు షిఫ్ట్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. శనివారాల సెలవుల వల్ల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్పర్సన్ మధు యాష్కి గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులను ఏకంచేసి పాలసీ మేకింగ్, దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు 6 నెలల్లో స్థానిక స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పరివేద గ్రామంలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి 50 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్లు, 1.70 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన రహదారి నిర్మాణాలను ప్రకటించారు. అలాగే పశువులకు మందులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, ఉచిత విద్యుత్, ఇందురమ్మ ఇళ్లు వంటి పలు సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తన పాస్పోర్టు జప్తునకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సెప్టెంబర్ 29 ఒక పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సదరు పత్రికకు లీగల్ నోటీస్ పంపారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం ఏసీబీ మెమో మాత్రమే దాఖలు చేసిందని ఆయన న్యాయవాది స్పష్టం చేశారు. ఆ తప్పుడు వార్తను 48 గంటల్లోగా ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలని నమూనాలు భూగర్భ జలాలకు సంబంధించినవేనని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నల్లాల నీరు కాదని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితుల వల్ల భూగర్భ జలాల్లో టీడీఎస్, ఫ్లోరైడ్ ప్రమాణాలు మారవచ్చని, ఆ ఫలితాలను జలమండలి తాగునీటికి అన్వయించడం సరికాదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన రాష్టస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు నిన్న రాత్రి ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో నల్గొండ జిల్లా జట్టు వనపర్తి జిల్లా జట్టుపై 46-30 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ఖమ్మం జిల్లా జట్టుపై 48-24 పాయింట్ల తేడాతో విజయ దుందుపి మ్రోగించింది. ఫైనల్ విజేతలు నల్గొండ, కొత్తగూడెం జట్లకు రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా కప్పును, షీల్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: పిల్లలు సమయాన్ని వృధా చేస్తూ మత్తుకు బానిసలుగా మారే పరిస్థితిని, సమయాన్ని వృధా చేసే పరిస్థితి నుంచి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచే గ్రౌండ్ కు తీసుకుపోయి అలవాటు చేయాలని కోరుకుంటా ఉన్నాం. దానివల్ల క్రీడాకారులుగా మారడమే కాకుండా వాళ్ళు ఎటువంటి దురలవాట్లకు పోకుండా వారికి ఒక సామాజిక స్ఫూర్తి, క్రీడలు ఒక శరీర దారుఢ్యానికే కాకుండా మానసిక బలోపేతానికి కూడా పనికొస్తాయి అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ
0: ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము యువతను సన్మార్గంలో నడపాలి, యువతకు చక్కటి విద్యను అందించాలి. సీఎం కప్ పేరిట కూడా

0: ఈ జిల్లాలోనే సుమారు 42 క్రీడలను ఆడించిన సందర్భంలో మట్టిలో మాణిక్య లాంటి వారి క్రీడాకారులను చేతిని పని చెప్పి తీసుకుని నిర్ణయాల భాగంగా ఈ కబడ్డీ గ్రామీణ క్రీడలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం.
1: పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జనగామ జిల్లా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 54 మంది లబ్దిదారులకు 54,864 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం 7 గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాలను ప్రోత్సహిస్తూ ఆయా రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య చెప్పారు. ఈరోజు ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సక్రమంగా అందేలా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాల గుర్తింపు ధృవీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కొనుగోలు సమయంలో ధాన్యం రకాన్ని సక్రమంగా గుర్తించి అర్హులైన రైతులకు మాత్రమే బోనస్ ప్రయోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 12 వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులందరూ వారి వద్ద పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీల్ దరఖాస్తులపై నిర్దేశించిన ప్రొఫార్మాలో సమాచారం ఇవ్వాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంచార్ హక్కు వారోత్సవాలపై జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాఖల వారీగా గత ఏడాది కాలంలో వచ్చిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాచారం, పెండింగ్ దరఖాస్తులు, వాటికి గల కారణాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఈ సందర్భంగా ఆయన ప్రజలను అడిగి తెలుసుకుని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

శ్రోతలకు నమస్కారం. నేను డాక్టర్ మనోజ్ కుమార్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం క్రీడా ఆధారిత విద్య, ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్. దీన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. మనకి చిన్నతనంలో, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు బాగా గుర్తున్న విషయాన్ని ఒకదాన్ని ఏదన్నా గుర్తు తెచ్చుకోండి. మనకి మెయిన్గా గుర్తొచ్చే విషయాలు మనం చిన్నప్పుడు చేసిన అల్లరి పనులు కానీ, ఆడిన ఆటలు కానీ, మనం చేసిన చిన్న చిన్న తప్పు, ఇవి మాత్రమే మనకి మెయిన్గా గుర్తుంటాయి. మనం మామూలుగా మనం చదువుకున్న క్లాస్లో చేసిన అల్లరి పనులు కానీ ఇట్లాంటివే ఎక్కువ వింటూ ఉంటాం. ఇట్లాంటివే మన మెదడు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అసలు మనం చేసిన పనులలో చాలా రకాల పనులుంటాయి, మళ్ళీ వాటిలో వీటిని మాత్రమే మన బ్రెయిన్ ఎందుకు మనకి ముందుకు తీసుకొని వస్తుంది. సో వీటిని మాత్రమే మన బ్రెయిన్ బాగా ఎందుకు గుర్తు పెట్టుకుంటుంది.

ఇది మనం ఒక నిమిషం ఆలోచించాల్సిన విషయం. మనం మామూలుగా అనుకుంటున్నట్టుగా ఆటలు ఆడడం అనేది ఒక చిన్న టైంపాస్ విషయం కాదు. అది చిన్నపిల్లలు నేర్చుకునే విధానం. అంటే వారు ఒక విషయం గురించి అర్థం చేసుకోవడం, దాన్ని పరిశోధించడం మరియు నేర్చుకోవడం. ఇది ప్రతి ఒక్క చిన్నపిల్లాడి విషయంలో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన బ్రెయిన్ చాలా చురుగ్గా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మెదడు అత్యంత వేగంగా పెరుగుతుంది. దీన్ని మనం గోల్డెన్ పీరియడ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటాం. సో ఈ టైంలో, ఈ గోల్డెన్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం ఎంత బాగా వాళ్ళకి ఈ నేర్చుకునే విధానాన్ని నేర్పిస్తే వాళ్ళు అంత చురుగ్గా అంత బెటర్గా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అసలు సైన్స్ ఏం చెప్తుంది ఈ క్రీడ ఆధారిత విద్య గురించి? సో మనకి బ్రెయిన్లో మెయిన్గా ఏంటి అంటే ఈ 3 నుంచి 6 సంవత్సరాల టైంలో చాలా విషయాలు బ్రెయిన్ నేర్చుకుంటుంది. ఎలాంటి విషయాలు? ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అంటే ఏంటి అంటే ఒక పని చేసేటప్పుడు రూల్స్ పాటించడం కానీ, మన ఎమోషన్స్ భావోద్వేగాలు అనేది నియంత్రించుకోవడం కానీ, ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఇట్లాంటివి అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ కింద తీసుకుంటాం. సో మనకి ఈ క్రీడా ఆధారిత విద్య వల్ల మనకి మెయిన్గా బ్రెయిన్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్ విషయం ఏంటి అంటే ఓవరాల్ ఇంప్రూవ్మెంట్. ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అంటే మామూలుగా చిన్నపిల్లల ఎదుగుదలలో మనం చూసే విషయాలు ఏంటి అంటే ఫిజికల్గా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంటలెక్చువల్గా, ఎమోషనల్గా ఎంత ఉంటుంది, అండ్ సోషల్గా కూడా. ఫిజికల్గా అంటే కండరాల బలం కానీ, పరిగెత్తడం, ఆడడం, గెంతడం ఇట్లాంటివన్నీ అన్నిటి వల్ల వాళ్ళకి కండరాల్లో బలం అనేది పెరుగుతుంది. అలానే కొన్ని ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్ అంటే చిన్న చిన్న పూసలతో ఆడడం కానీ, గవ్వల్లాగా పైకి ఎగిరేసి పట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ కండరాల కదలిక ఎంత పరిధిలో అవ్వాలి, ఎంత స్పీడ్తో అవ్వాలి అనేది కూడా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మన పిల్లలు మన తెలివి తేటలు నేర్చుకోవడం, ఒక పనిని చెయ్యడం, ఆ పని చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ చేయడం, ఆ మిస్టేక్స్ నుంచి మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం, మళ్ళీ కొత్తగా ఒక విషయాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని పునరాలోచించుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ చేయడం అనేది ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటాం. అలానే కాకుండా క్రీడల వల్ల మనకి ఇంకోటి ఉపయోగం ఏంటి అంటే ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మనకి జరిగే భావోద్వేగాలు ఒక గేమ్లో, ఒక ఆటలో ఆడడం, ఆడినప్పుడు కొన్నిసార్లు గెలుస్తుంటాం, కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే గెలుస్తుంటామో మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది అది ఇచ్చేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం ఓడిపోతామో, ఓడిపోయినప్పుడు మనకు ఒక రకమైన విచారం వస్తుంది, దాని నుంచి ఒక రకమైన నిరాశని మనం వస్తుంది. దాన్ని తట్టుకోవడం ఎట్లా, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫ్యూచర్లో వస్తున్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనం ఎమోషనల్ డెవలప్మెంట్ మనకి ఈ పిల్లల్లో క్రీడల వల్ల వస్తూ ఉంటుంది. అవే కాకుండా సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎదురుగా ఉన్న వాళ్ళతో, లేదు మన పక్కన ఉన్న వాళ్ళతో ఏ విధంగా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. సో అట్లాంటి విషయాలు, ఒక చిన్న విషయమే ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక బొమ్మలాట ఆడుకుంటూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఒక 3-4 పిల్లలు కలిసి బొమ్మలు ఆడుకుంటూ ఉన్నారో, ఒక్కొక్క బొమ్మని ఒకళ్ళు పంచుకోవడం, నాకు ఇది కావాలి అది కావాలని గొడవ పడినా కానీ వాళ్ళు ఆ పంచుకోవడం అనేది నేర్చుకుంటూ ఉంటారు. సో ఇతరులతో ఎట్లా మాట్లాడాలి, లేదు నాకు ఒక రకమైన బొమ్మ కావాలంటే ఇతరులను ఎట్లా అడిగి ఒప్పించుకోవాలి. సో ఇవన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్ కింద వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్లో అవుతుంటాయి. ఈ రకమైన అన్ని డెవలప్మెంట్స్ కూడా మనకి బ్రెయిన్లో ఒక రకమైన చేంజెస్ని కలగజేస్తూ ఉంటాయి. ఎలాగా అంటే, సో ఎప్పుడైతే మనకి ఒక పిల్లవాడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడో, నేర్చుకుంటున్నప్పుడు కొత్త కొత్త సైనాప్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సైనాప్స్ అంటే 2 నరాల మధ్యలో ఉండే కనెక్షన్. ఎప్పుడైతే పిల్లోడు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడో, అట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే ఎక్కువసార్లు ఈ సైనాప్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇంకో సైనాప్స్కి వెళ్తుంది.
ఒక నరం నుంచి ఇంకో

అనడానికి మనకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పదే పదే అదే పని చేస్తున్నాడు లేదు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు అన్నప్పుడు, ఆ కొత్త కొత్తగా నరాల మధ్యలో కనెక్షన్లు ఏర్పడడం, ఉన్న కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్ అవడం లాంటివి అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఫ్యూచర్లో లాభం ఏంటి అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము కొత్తగా ఏదో ఆలోచించకుండా ఆల్రెడీ మన బ్రెయిన్ గుర్తుపెట్టుకున్న విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఆ విషయాలను మళ్ళీ మన బ్రెయిన్ రీఇమాజిన్ చేసుకొని మనం తొందరగా పనిచేయడానికి పనిచేస్తుంది. సో సైనాప్టిక్ డెవలప్మెంట్ కూడా సైనాప్టిక్ ప్రూనింగ్ అంటాం. సో ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అండ్ చిన్నపిల్లలు చాలా విషయాలు కూడా చూసి నేర్చుకుంటారు, ఐదర్ పెద్దవాళ్ళ నుంచి కానీ, సహచరుల నుంచి కానీ, ఒక వాళ్ళు ఆడే పద్ధతిని కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతిని కానీ, ఇవన్నీ చూసి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే పిల్లలు ఇట్లాంటి వాటికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎక్కువసార్లు దాన్ని చూస్తున్నారు, సో ఆడుకోవడాన్ని ఎక్కువసార్లు చూస్తున్నారు, లేకపోతే పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది చూస్తుంటారు, సో దాని నుంచి పిల్లలు నేర్చుకోవడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడం కోసం, నరాలు మంచిగా పెరగడానికి కోసం కూడా ఇట్లాంటి క్రీడా సంబంధిత ఆటలు అనేవి చాలా ఉపయోగపడుతుంటాయి. మరి ఈ ఆటల్లో రకాలు ఏమన్నా ఉన్నాయా లేదు, రకరకాల ఆటల వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొదటిది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ప్లే. ఆబ్జెక్ట్ ప్లే అంటే వస్తువులతో ఆడుకోవడం, చిన్న చిన్న వస్తువులు. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే మన చిన్నతనంలో మనం చూసేవేంటి, చిన్న చిన్న రాళ్ళు కానీ, కట్టెపుల్లలు కానీ, ఇసుక కానీ, ఇట్లాంటివి ఏ రకమైన వస్తువు అయినా పర్లేదు, అట్లాంటి వస్తువులతో మనం ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలు కూడా ఈ వయసులో ఏం చేస్తూ ఉంటారు అంటే, ఏదో మనకి అది అవసరం లేని విషయమైనా, అవసరం లేని చిన్న వస్తువు అయినా దాంతో ఏదో ఆడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వాళ్ళలో కొత్త కొత్త క్రియేటివిటీని పెంచుతుంది, కొత్తగా ఆలోచించే విధానం కానీ, చిన్న చిన్నగా బ్రిడ్జ్ కట్టేటట్టుగా ప్రయత్నించడం కానీ, లేదు ఒక దానిపై ఒకటి పేర్చి కానీ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి ఆడుకోవడము, దీనివల్ల వాళ్ళకి క్రియేటివిటీ, గురుత్వాకర్షణ శక్తి అనేది తెలుస్తుంది, ఒక దానిపైన ఒకటి పెడితే ఫ్రిక్షన్తో అది ఆగుతుంది అనేది ఫ్యూచర్లో వాళ్ళు మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఊహాజనిత ఆటలు అన్నమాట. ఊహాజనిత ఆటలు అంటే ప్రిటెండింగ్. ప్రిటెండింగ్ అంటే ఏంటి, మనము ఇంకో మనిషిలాగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేస్తూ నేర్చుకోవడం. సో వీటి వల్ల లాభాలేముంటాయి? సో ఇప్పుడు ఒకవేళ క్రియేటివిటీగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఒక బాబు ఒక డాక్టర్ లాగా చెయ్యాలి అని అనుకుంటే, వాళ్ళు స్టెత్ యూజ్ చేయడము, డాక్టర్ ఎట్లా మాట్లాడతాడో చూడడము, వాళ్ళ బిహేవియర్లో ఎట్లా ఉంటుందనేది చూడడము, ఎట్లా ఒక పేషెంట్తో మాట్లాడతారు, ఇవన్నీ కూడా ఇంకొక మనిషిని చూసి ఆలోచించుకోవాలి. ఆ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో వీళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. సో దీన్ని ఊహాత్మక లేదా ఊహాజనిత ఆట లేదంటే ప్రిటెండింగ్ అంటారు. సో దాన్ని బట్టి ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి ఆ ఊహాజనితమైన ఆట ఆడుతున్నారో అప్పుడు వాళ్ళకి ఆ అవతల వ్యక్తి యొక్క ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో బేసికల్లీ ఆబ్జెక్టివ్ ప్లేస్తోనేమో క్రియేటివిటీ లాంటివి పెరుగుతూ ఉంటాయి, ఊహాత్మక ఆటలలోనేమో ఎమోషన్స్ అర్థం చేసుకోవడం, అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేవి పెరుగుతూ ఉంటాయి. అవి కాకుండా కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది పిల్లలు బాగా పరిగెడుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, దుంకుతూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు ఏమంటామంటే, ఏ పడిపోతావు, వద్దు, ఎందుకు ఇట్లా పరిగెడుతున్నావు, వద్దు వద్దు అని ఈ మధ్య చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ అట్లాంటి కొద్దిగా రిస్క్తో కూడిన ఆటల వల్ల కూడా చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక పిల్లవాడు చిన్న ఎత్తు నుంచి జంప్ చేయడం నేర్చుకున్నాడు, సో ఆ జంప్ చేసినప్పుడు ఒట్టి చిన్నగా జంప్ చేయడమే కాకుండా వాళ్ళకి అర్థమవుతుంది, ఎంత హైట్ నుంచి నేను జంప్ చేయగలను, ఇంతకంటే ఎక్కువ హైట్ నుంచి జంప్ చేస్తే నాకు పెయిన్ వస్తుంది కాబట్టి నేను చెయ్యకూడదు. అండ్ ఒకసారి ఆ జంప్ చేసిన తర్వాత కానీ, ఏదైనా చిన్న ఎత్తు ఎక్కిన తర్వాత కానీ వాళ్ళకి ఒక రకమైన ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే, వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఎప్పుడన్నా ఎక్కడన్నా వాళ్ళు ధైర్యం చేయాల్సిన విషయాల్లో ఆ రిస్క్ తీసుకునే నేచర్ అనేది పిల్లల్లో పెరుగుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా మనము ఇట్లాంటి విషయాల్లో చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో పిల్లలకి ఈ బయటకెళ్ళి ఆడుకోవడం, బయట వేరే పిల్లలతో ఆడుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోయాయి. మేజర్గా మనకి ప్రాబ్లం ఏముంటుంది అంటే,

ఇప్పుడు వచ్చిన మొబైల్స్ లేదు అంటే స్క్రీన్, మొబైల్ ఆర్ స్క్రీన్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ని ఊహించుకుందాం. ఒక పిల్లవాడు ఏదన్నా రాయాలి అనుకుంటే యాక్చువల్గా పెన్ని ఎంత గట్టిగా పట్టుకోవాలి అన్న విషయం పిల్లవాడికి నేర్చుకోవాలి. ఆ పిల్లవాడు ఆ పట్టుకోవడం నేర్చుకోవాలి అంటే ఎంత గట్టిగా అనే తెలియాలి అంటే ఏ మట్టితోనో ఏదన్నా వస్తువులతో ఆడుకోవడం వల్ల ఆ పెన్ను ఎంత గట్టిగా పట్టుకోవాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆ నేర్చుకోవడం అనేది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రాబ్లం రీసెంట్ టైంలో ఏమొస్తుంది అంటే మొబైల్ స్క్రీన్. ఇప్పుడు మొబైల్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళు రాయడం నేర్చుకోవటం లేదు, వాళ్ళకి టచ్ అనేది ఏమి ఉండట్లేదు, ఓన్లీ స్క్రీన్ని ఒట్టిగా కదిలియడం అనేది మాత్రమే చూస్తున్నాం. సో మన చేతికి తెలియాల్సిన వివిధ రకాలైన స్పర్శ, దాని ప్రెజర్ ఎంత పెట్టాలి, ఎట్లాంటి ప్రెజర్ పెట్టాలి, ఎంత గట్టిగా పట్టుకోవాలి, ఎంత మెత్తగా పట్టుకోవాలి అనేది కూడా పిల్లలకి తెలియడం పోతుంది. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏదన్నా ప్రెజర్గా చూడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. ఈ మొబైల్లో కూడా కొన్ని విషయాలు చూస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎంత ఇబ్బందికరంగా తయారైపోయిందంటే ఈ పరిస్థితి, 1.5 సంవత్సరాల పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలకి కూడా అమ్మ వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు కానీ తినిపించేటప్పుడు ఇంకేదన్నా లేదు పిల్లోడు ఏడుస్తున్నాడు అన్నప్పుడు ఇమ్మీడియట్గా స్క్రీన్ చూపెట్టడం స్టార్ట్ చేసేస్తున్నారు. దీనివల్ల కలిగే ఇబ్బంది ఏంటి అంటే పిల్లవాడు రియల్ వరల్డ్లో తన చుట్టుపక్కల ఉన్న విషయాల నుంచి నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళ ప్రపంచం మొత్తం ఆ చిన్న స్క్రీన్లో ఉండే చిన్న చిన్న బొమ్మలు, దాన్ని టచ్ చేయడం, ఆ స్మూత్ స్క్రీన్ని పైకి కిందికి అనడం తప్పించి వేరే ఏం నేర్చుకోవట్లేదు. కొంతమంది పిల్లలు ఈ మధ్య చూస్తున్నాం, వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా ఆ తంబుని పైకి అనడం, బొటన వేలిని కదిలియడం, ఇట్లాంటివి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సో అంతగా అలవాటైపోతున్నారు వాళ్ళు, 2 ఇయర్స్ 3 ఇయర్స్కే పిల్లల్ని ఇట్లా చేసేస్తున్నారు. అయితే దీని నుంచి బయటకి రావాలి అంటే పిల్లల్ని బయటకి పంపించడం అనేది చాలా ముఖ్యం. ఇదే విషయాలు కాకుండా ఓవర్ ప్రొటెక్షన్, ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే పిల్లల్ని వాడు బయటకు పరిగెడుతున్నాడు అనగానే వద్దు వద్దు అని చెప్పడాలి, కానీ చిన్నగా జంప్ చేయడం, ఒక ఫాస్ట్గా పరిగెత్తినా, చిన్న ఎత్తులు ఎక్కినా, ఏది ఎక్కినా కానీ పెద్దవాళ్ళలో భయం ఎక్కువైపోయి వాళ్ళని అట్లాంటి ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళని ఆపేస్తున్నారు. సో అట్లాంటి చిన్న చిన్న రిస్కులు తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యూచర్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తుంది, అప్పుడు రిస్క్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు. మనంత వరకు పేరెంట్స్గా, గ్రాండ్ పేరెంట్స్గా మనం చేసేది ఏంటి అంటే పిల్లోడికి ఏం దెబ్బ తగలొద్దు అన్న ఉద్దేశంతో మనం కాపాడుతూ ఉంటాం, కానీ దానివల్ల ఏంటి అంటే పిల్లోడు నేర్చుకోవడం అనేది మానిపోతుంది. సో దానివల్ల కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ ఆ రిస్క్ తీసుకోవడం అనేది అసలు ఉండట్లేదు. ఇంకో విషయం ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే పాతకాలంలో ఏమయ్యేది అంటే చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితుల్లో, అట్లనే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, అట్లా చాలామంది ఉండేవాళ్ళు. సో పిల్లవాడు ఎప్పుడు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాడు అంటే అవతల వ్యక్తిని చూసి నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో ప్రాబ్లం ఏంటి అంటే ఐదర్ ఒకవేళ చూస్తే అమ్మని కానీ, లేదు అంటే నాన్నని కానీ చూస్తారు, వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటారు. పాతకాలంలో అలా ఉండేది కాదు. ఆ పాతకాలంలో ఏమయ్యేది, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు మనకి ఇంట్లో. సో అందరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండద్దు, వీళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నారు, వీళ్ళు ఇంత ధైర్యంగా లేరు, వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు ఎక్కడ క్రియేటివిటీ ఉంది, ఎవరు ఎంత నవ్వించగలుగుతున్నారు, ఇవన్నీ కూడా పిల్లలు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది అంటే ఓన్లీ నేర్చుకోవడానికి మనకి తెలిసిన వాళ్ళు ఇద్దరే, అది ఒకళ్ళు అమ్మ, లేదు అంటే నాన్న. బయటకి వెళ్ళట్లేదు, చుట్టుపక్కల జనాలతో కలవట్లేదు, అండ్ పిల్లలతో ఆడట్లేదు. ఒకవేళ ఆడినా కానీ వీడియో గేమ్స్ కానీ ఇట్లాంటివి ఆడుతున్నారు తప్పించి ఫిజికల్గా యాక్టివ్గా ఉంచే గేమ్స్ ఆడట్లేదు. సో ఎప్పుడైతే మనం ఇట్లాంటి ఎక్స్పోజర్ లేని కండిషన్, ఎక్స్పోజర్ అంటే మనం దాన్ని చూడట్లేదు. పిల్లలు నేర్చుకోవాలంటే చూడాలి, ఇప్పుడు అసలు చూడట్లేదు. బయట ప్రపంచాన్నే చూడనప్పుడు వాళ్ళు నేర్చుకోకపోవడం అనేది అసలు ఇంకా ఉండదన్నమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి రీసెంట్గా మనకు అవుతున్న ప్రాబ్లమ్స్. ఇవే కాకుండా ఇంకో కొత్త విషయం ఏంటి, ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మనం చదువుకునే విషయాలు కానీ, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నీ అది ఆల్రెడీ చేసేస్తుంది. ఆలోచన విధానం

కూడా అది ఆల్రెడీ ఆలోచించేసే చెప్తుంది. సో ఒకప్పుడు మనం లెక్కలు చదువుకునేటప్పుడు మనకి ఎంత కావాలి, ఇప్పుడు 5 7 ఎంత అంటే 5 5 ఏళ్ళ 35 అనేది మనకి నోటికి వచ్చేసేది. ఇప్పుడు దానికి కూడా మనం క్యాలిక్యులేటర్ వాడాల్సి వస్తుంది. సో ఎందుకు అంటే దాన్ని మనం అసలు ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఇప్పుడు ఆటలు ఆడేటప్పుడు ఉంది, లేదా ఏదైనా చిన్న ఆటలే ఆడుతున్నప్పుడు నెంబరింగ్స్ మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా నేర్చుకుంటాం. ఎంత వాల్యూ ఉంది, దీనికి ఎంత ఉంది. చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఇదిగో నీకు 10 రూపాయలు ఇస్తాను, నాకు అది తెచ్చిపెట్టు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకున్న క్రియేటివిటీని ఈ మ్యాథమెటికల్ స్కిల్స్ని నేర్చుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ AIతో పోతున్నాయి. అండ్ మొబైల్ యూస్ చేయడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే మనము మొబైల్లో కూడా మోస్ట్లీ రిపీటెడ్గా ఒకటే గేమ్స్ చూడడం కానీ, ఒకటే రైమ్స్ లాంటివి చూడడం కానీ, ఒకటే రకమైన గేమ్స్ ఆడడం కానీ చేస్తూ ఉంటాం. వీటి వల్ల మనకు అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఒకే రకమైన గేమ్స్ ఆడుతున్నామో ఆ గేమ్స్ అన్నీ కూడా ఎట్లా ప్లాన్ చేసి ఉంటాయంటే ఒక స్టేజ్ అయిపోతుంది, అది ఫినిష్ చేయగానే మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఇంకో స్టేజ్ స్టార్ట్ అయిపోతుంది, దాన్ని చేస్తాము, ఇంకో స్టేజ్ అట్లా. సో రిపీటెడ్గా మనం ఏమవుతూ ఉంటాము అంటే అవి చేస్తూ దాంట్లో వచ్చే ఆ పాక్షికమైన ఆనందాన్నే మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో ఈ పాక్షికమైన ఆనందం అంటే ఆ టెంపరరీ హ్యాపీనెస్ వల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నది ఏముండదు. సో ఆ గేమ్ ఆడుకుంటూనే ఉంటాం. సో పిల్లలు ఎప్పుడైతే ఇట్లాంటి వాటికి అలవాటైపోయారో, ఆ టెంపరరీ హ్యాపీనెస్కి అలవాటైపోతున్నారో, వాళ్ళు రియల్ వరల్డ్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి రియల్ వరల్డ్ హ్యాపీనెస్లు కానీ రియల్ వరల్డ్ కష్టాలు కానీ ఏమీ తెలియకుండా పెరుగుతుంటారు. సో దీని నుంచి మనం పిల్లల్ని బయటకు తీసుకొని రావడానికి ఈ క్రీడా ఆధారిత విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు చెప్పినట్టుగా మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఇవన్నీ మనం పిల్లలు ఫేస్ చేస్తున్నారు, దీన్ని ఎలా మార్చచ్చు, ఎలా మార్చచ్చు, దాంట్లో మన భాగస్వామ్యం ఏముంది. మేజర్గా మనం ఒక పేరెంట్స్గా కానీ, మనం ఒక టీచర్స్గా కానీ, లేదంటే మన పెద్దలుగా కానీ మనం చేయాల్సిన విషయాలు ఏంటి. సో వాటి విషయానికి వస్తే మొదటిది, ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడో వాళ్ళకి గైడ్ చేయడం అంటే సూపర్వైజ్ చేయడం మాత్రమే కాకుండా మనం కూడా ఆ ఆటల్లో పాటలాగా ఉండాలి. సో వాళ్ళతో పాటు మనం కూడా గేమ్స్ ఆడుతూ ఉండాలి, ఆటలు నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు నేను ఒక్కడనే నేర్చుకోవాలి కంటే కూడా ఇద్దరం కలిసి ఆడుకోవడం అనేది ఇంకా హ్యాపీనెస్ని ఎక్కువ ఇస్తుంది. సో అప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఏదన్నా ఒక పజిల్ని కానీ ఏదన్నా ఒక క్రియేటివ్గా చేయడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నాడు, సో అట్లాంటప్పుడు మనం మామూలుగా తరచుగా చేసే తప్పు ఏంటి అంటే ఆ పిల్లవాడికి ఆ పజిల్ ఆల్రెడీ మనం చేసి ఆ ఇట్లా చెయ్యాలి అని చెప్తాం. సో ఎప్పుడైతే నువ్వు ఒక పెద్దవాడిగా నువ్వు ఆ పజిల్ని అర్థం చేసుకుని క్రియేట్ ఆల్రెడీ చేసేసావో ఆ పిల్లవాడు ఇంకా ఆలోచించే అవసరం లేకుండా మీరు చేస్తున్నారు. సో అది కాకుండా ఏం చేయాలి అంటే స్కాఫోల్డింగ్ అని అంటామన్నమాట. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక పజిల్ ఉంది, పజిల్ని పూర్తి చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో పిల్లవాడికి ఒక స్టెప్ అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇప్పుడు నువ్వు ఈ పజిల్ని పూర్తి చేయడానికి నీకు ఒక రెండు వైపులా ఎడ్జ్ ఉన్నాయి ఏమన్నా ఉన్నాయా, లేదు సేమ్ కలర్వి ఏమన్నా ఉన్నాయా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి ఆ సేమ్ కలర్వి ఒక దగ్గర వస్తాయేమో ఆలోచించు, ఇట్లాంటివి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆలోచించడం అనేది మొదలు పెడతారు. ఎప్పుడైతే పిల్లోడు ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ ఉన్నది ఒక దగ్గర పెట్టాలి అని ఆలోచించినప్పుడు నెక్స్ట్ టైం రెండు బ్లూ కలర్వి కనిపించినప్పుడు ఆ పిల్లవాడు ఆ బ్లూ కలర్వి ఒక దగ్గర పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. సో దానివల్ల వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కానీ వాళ్ళకి ఉన్న అర్థం చేసుకునే కెపాసిటీ కానీ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని స్కాఫోల్డింగ్ అంటామన్నమాట. ఒకటేసారి పజిల్ని మొత్తం నేర్పించకుండా వాళ్ళని ఒక స్టెప్ వరకు నేర్పించి నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు అనేది మనం గైడ్ చేసి వదిలేయడం. సో అది స్కాఫోల్డింగ్. ఇంకో మూడో విషయం ఏంటి అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఇది రెడ్ కలర్లో ఉంది కాబట్టి రెడ్ కలర్ని ఆ పక్కనే పెట్టు అని చెప్పకుండా రెడ్ కలర్వి రెండు ఒక దగ్గర పెట్టొచ్చా, దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటారనమాట. పెట్టొచ్చా అన్నప్పుడు పిల్లవాడు అనేది మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని అవును పెట్టొచ్చా లేదా అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఎప్పుడైనా పిల్లలకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళలో అనలైజ్ చేసే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇవి మనం పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిన విషయాలు. సరే.

0: కొంతమంది అడగచ్చు, సరే ఇట్లా ఆడుకుంటూనే ఉంటే మరి పిల్లలు నేర్చుకునేది ఎప్పుడు, చదువుకునేది ఎప్పుడు? వాళ్ళకి హోంవర్కులు ఉంటాయి కదా, హోంవర్క్ అవసరం లేదా అని. ఈ వయసులో, ఇప్పుడు పర్టికులర్గా మనం మాట్లాడుతుంది 3 నుంచి 6 సంవత్సరాల వయసులో, ఈ వయసులో చదువు నేర్పించడం అంటే బట్టీ పట్టించడం కంటే కూడా గేమ్స్ ఆడడం వల్ల వచ్చే నాలెడ్జ్, వాళ్ళకు వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఒట్టిగా బట్టీ పట్టియడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళకు ఒక రకమైన అకాడమిక్ ప్రెజర్ అప్పుడు ఆ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రీ స్కూల్ అని కానీ, అంతకుముందు కానీ యూకేజీ, ఎల్కేజీ, ఈ వీటి దగ్గర నుంచి మళ్ళీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వచ్చేసరికి వాళ్ళకి ఒక రకమైన, అరే చదువు అంటే ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. సో అటువంటి అకాడమిక్ ప్రెజర్ వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళల్లో నేర్చుకోవాలన్న విషయాలు కానీ, నేర్చుకోవాలన్న ఉత్సుకత అనేది ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫిన్లాండ్ తీసుకుందాం. ఫిన్లాండ్లో ఏంటి అంటే, ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే అత్యంత మంచి విద్యా వ్యవస్థ కింద ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకుంటాం. దాంట్లో కూడా ఆ పిల్లలకి ఏంటి అంటే, 7 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి చదవడము అనేది ఉండదు. వాళ్ళు మోస్ట్లీ నేర్చుకోవడం అనేది ఆటల ద్వారానే నేర్చుకుంటారు. సో ఈ ఆటల ద్వారా నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ క్రియేటివిటీ అనేది వాళ్ళ దాని బ్రెయిన్లో అప్పటికీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న విషయాల నుంచి క్రియేటివిటీని ఉపయోగించుకుని ఎలా బెటర్ అవ్వాలనేది మాత్రం వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఫ్యూచర్లో కూడా ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు, ఏ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ మొబైల్ యూసేజెస్ కానీ ఎక్కువైనప్పటి నుంచి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళలో గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం కాదు. క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త కొత్త వాటికి సమాధానాలు వెతకడం అనేది వచ్చే జనరేషన్లో, ఫ్యూచర్ జనరేషన్స్ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. సో అట్లాంటి విషయాలు నేర్చుకోవడానికి మనకి క్రీడల ద్వారా నేర్చుకోవడం కానీ ఆటల్లో నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. దీనికి మనం ఏం చేయగలుగుతాము అంటే, బేసికలీ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో, ఒక ఇంట్లో పిల్లలు ఎలా ఆడుకోవాలి, ఆడుకునే స్కోప్ ఉన్న పరిస్థితుల్ని మనం కల్పించాలి. ఇప్పుడు కొత్తగా చూస్తున్న విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా పిల్లలు మనకి ఆడుకోవడానికి ఏదైనా వస్తువు కావాలి అంటే, ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక కంప్లీట్గా తయారైన కారో లేకపోతే రిమోట్ కార్ ఇట్లాంటివి కొనివ్వడం జరుగుతుంది. సో వీటి వల్ల ప్రాబ్లం ఏంటి, పిల్లోళ్ళు ఒట్టిగా ఆ రిమోట్తో ఆ కారుని ముందుకు వెనకకి అనడం తప్పించి కొత్తగా నేర్చుకోవడం ఏం లేదు. ఇట్లాంటివి కాకుండా చిన్న చిన్న వస్తువులు, అట్టముక్కో లేదంటే చిన్న చిన్న రాళ్ళో ఇట్లాంటివి ఇచ్చినా కానీ వాళ్ళు కొత్తగా దాంతో ఏదైనా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇంట్లో కానీ ఇంటి పరిసరాల్లో కానీ పిల్లల్ని ఆడుకొనివ్వాలి. పిల్లలపై మట్టిలోకి వెళ్ళంగానే ఇమ్మీడియట్గా మనం చెప్పేది ఏంటి, అరే అరే మట్టిలోకి వెళ్ళొద్దు, మట్టిలో ఆడుకోవద్దు, రావద్దు అని. కానీ నిజంగా చెప్పాలి అంటే, ఆ మట్టిలో ఆడుకోవడం వల్లనే ఆ పిల్లవాడికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ మట్టి, ఆ టచ్ అనేది తెలుస్తుంది. ఆ స్పర్శలో ఏది ఎంత హార్డ్గా ఉంది, ఎట్లా ఉంది అనేది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇంకో విషయం ఏంటి అంటే బోర్డమ్. బోర్డమ్ అంటే ఏంటి, చిన్నపిల్లలు కొద్దిసేపు అయిపోగానే ఏదైనా ఒకటి ఆడుతుంటారు, వచ్చి ఇమీడియట్గా వచ్చి చెప్తారు మనకి, నాకు బోర్ కొడుతుంది, నాకు టీవీ పెట్టు, నాకు ఫోన్ పెట్టు అని. అట్లాంటి విషయాల వల్ల ఏమవుతుంది, యాక్చువల్గా మీరు ఆలోచించి చూస్తే, ఎప్పుడైతే మనం బోర్ కొడుతుందో, మనకి ఏం చేయాలో తెలియనప్పుడే కొత్త కొత్త విషయాలు చేయడానికి మనం ఆలోచిస్తాం, ఏదన్నా కొత్తగా చేయడానికి. సో బోర్డమ్ అనేది ఒక పనిష్మెంట్ లాగా కాకుండా అది ఒక ఛాన్స్ టు ఇన్నోవేట్ అనమాట. ఇప్పుడు బోర్ కొడుతున్నప్పుడే పిల్లలు కొత్తగా ఏం చేయాలి అనే విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో బోర్డమ్ వచ్చింది, నాకు బోర్ కొడుతుంది అనగానే తనకి మొబైల్ ఇవ్వడమో లేదంటే టీవీ పెట్టేసేయడమో లాంటివి చేయకూడదు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు నేర్చుకునేది కానీ ఆ క్రియేటివిటీ అనేది ఈ బోర్డమ్ ఉన్నప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ చివరిగా ఒక విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే మన పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు అనుకున్నప్పుడు, వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆటల్ని మనం ఎప్పుడూ కూడా ఒక రకమైన టైం వేస్ట్ లాగా చూడకుండా, ఆటలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకి, వాళ్ళకు ఒక పరిశోధన లాంటిది. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా అది ఆటలు అనేవి పరిశోధన లాగా, వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, ఆ క్రియేటివిటీ కానీ, ఆ ఇంటెలిజెన్స్ కానీ, అవన్నీ కూడా ఆటల ద్వారానే వస్తాయి. కాబట్టి ఆటలని ఒక లెర్నింగ్ లాగా చూడండి, అంటే నేర్చుకునే విధానం లాగా చూడాలి తప్పించి టైం వేస్ట్ ఆఫ్ టైం లాగా చూడకూడదు. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు క్రీడా ఆధారిత

వైద్య సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ గురువారం సాయంత్రం 7:15

0: శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 08 2 3 2 4 0 8 5 3 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం ఈ నెల 8వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్టు వాడకం గురించి పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్స్ 040 జత చేసి 2324 08 2 3 2 4 0 8 5 3 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ నెల 8వ తేదీ సాయంత్రం 7:15 గమనిక విన్నారు.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. మహర్షి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ గానం చేసిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనలో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన ఆర్థిక భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉన్న పులిచింతల జల విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రతి గడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది సందేశాన్ని తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఇందులో భాగంగా మెట్టుగూడలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పాస్పోర్ట్ జప్తునకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సెప్టెంబర్ 29న ఒక పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం ఏసీబీ మెమో మాత్రమే దాఖలు చేసిందని ఆయన న్యాయవాది స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉంటోందని, వారి దీర్ఘకాలిక డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని తెలంగాణ రక్షక సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఇది వీలుకాని పక్షంలో బ్యాంకులు 7 రోజులు నడిచేలా ఉద్యోగులకు షిఫ్ట్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీ కోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈ రోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు కేసుల్లో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళకు ఎడమకంటికి బదులు కుడికంటికి శస్త్రచికిత్స చేశారన్న వార్తా కథనంపై జిల్లా వైద్యారోగ్య అధికారి నుంచి సమగ్ర నివేదిక కోరింది. మరో కేసులో నిమ్స్ ఎనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్కు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించారు.

లేకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లో బకాయిలు చెల్లించాలని నిమ్స్ డైరెక్టర్కు సూచించింది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికను ఈ నెలాఖరులోగా సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట విపత్తుల నిర్వహణ శాఖపై ఈరోజు సచివాలయంలో ఆయన సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. రాష్టంలోని 18 జిల్లాల్లో 320 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడేందుకేనని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు తీసుకువెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. జపాన్లో జరిగిన ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు చికితకు అభినందనలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన 1,000 కోట్ల రూపాయల నిధులపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్వీ నాయకులు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. 2025 డిసెంబర్లో ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వమే చెప్పినా నిధుల విడుదల, ఖర్చు, పనుల పురోగతిపై వివరాలు వెల్లడించలేదని నాయకులు విమర్శించారు. అలాగే జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం రేపు ఉదయం జూబ్లీహిల్స్ క్యాంపస్లోని వెంకట్రామ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్టార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. నాక్ మాజీ డైరెక్టర్, యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. తెలంగాణలో వచ్చే 7 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఉండవచ్చని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:04:08. ప్రకటించిన జానపద సంగీతం వినే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి. ఇప్పుడు వినండి జానపద సంగీతం మైరావణ కథ 3వ చివరి భాగం. ఇది చిందు యక్షగానం. కథకులు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం.

0: మహిరావణ చరిత్ర పిన్నింటి దైవకుమార్ బృందం వారిచే 3వ భాగం ప్రారంభం.
1: ఇప్పుడే ఆ రామలక్ష్మణుల పెట్టెను తీసుకువచ్చాను. కాళికాదేవి ఆ గుళ్ళోనూ పెట్టాము. ఇక్కడ చూడు ఎంత

0: మత్తును మందున తల్లి, ఆ రామలక్ష్మణులను ఇరువురిని తీసుకువచ్చాను, కాళికాదేవి ఆలయంలో పెట్టాను, ఇప్పుడే తీసుకొని వచ్చాను. రేపు శుక్రవారం రోజున చక్కని గడియ ఆ కాళికాదేవికి హర్పణ చేయవలను రామలక్ష్మణులను ఇరువురిని.
1: స్వామి, అలాంటి చేయడం నీకు తగదు. అతి వేగమున

0: నీవి ఇలాంటి పనులు చేసినందుకు హనుమంతునికి తెలిసినట్లయితే వేగమ్మున వచ్చేసి
1: వచ్చేసి
0: సంహారం చేస్తాడు, పాతాళంలో పాడు చేస్తాడు.
1: నోరు పోయి
0: వదిలిపెట్టు,
1: నోరు పోయి. ఇక చప్పుడే కానీ అత్తపురమునకు నీవు వెళ్ళండి, నేను వెళుతున్నాను. అన్ని సిద్ధముగా చేసుకోవాలి.
2: ఆంజనేయ,
0: ఏమి?
2: నేను సముద్ర తీరమునకు వెళ్ళాను, సముద్రంలో స్నానం చేసి వచ్చాను. ఆ రామలక్ష్మణులు భద్రమా?
0: ఇప్పుడు కనుక వెళ్ళి మళ్ళీ వచ్చావు, కోటలోకి వెళ్ళావు, ఎవర్రా నువ్వు మాయవాదివి? రే ఇదిగో నా కథ తలుపుతో నిన్ను.
2: ఆంజనేయ, ఆగు ఆగు.
0: ఆగు ఆగు.

0: కుమారు కూడా మా విభీషణుడు కదా అని రావణాసురుడు తోడబుట్టిన వాడి అయినా గాని నా శరణు వచ్చావని నన్ను ఆదరించాను, ఆదరించినందుకు ఆ మహిరావణుని వేషంతో వచ్చావా దుర్మార్గుడ? ఇదిగో నా గద తడుపుతో నిన్ను వేయముక్తం చేస్తాను.
1: ఆగు. లేదు లేదు, నిశ్చయముగా నేను మాయలు వనలేదు, విభీషణుడిని నిశ్చయము.
0: నిజమా?
1: నిజము.
0: అయితే కోటలోకి వెళ్ళి శ్రీరాముడు చంద్రుడు చూసి వద్దాం. పదండి
1: పదండి
0: పదండి పదండి.
1: రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ ర

0: కాకట లోకమాత సీతమ్మ ఆ రాముడు ఏమి అంటే ఏమని చెప్పాలి? అంగదా జాంబవంత నాకు ఎలా తెలియడం లేదు, ఏమి చేయాలి?
1: అయ్యా ఆంజనేయ, నీవు ఏమాత్రము ఇట్లా చింత చేసుకుంటూ ఏసినా ఏమి ప్రయోజనము లేదు.
0: ఎలా చేయాలి?
1: ఆ మైరావణుడు లంకాపురి పట్టణము పాతాల లంకకు తీసుకువెళ్లి ఆ కాళికాదేవికి హార్పణ చేస్తానని పలికి ఉన్నాడు. ఇప్పుడే వారి దగ్గరకు వెళ్ళి ఆ రామలక్ష్మణుని తీసుకురావలను.
0: ఒరే మైరావణ, ఎంత మాట చెప్పావురా? అంగదా ఇచ్చునా.

0: వస్త్రము మాన్పి హెచ్చనివ్వకుండగా త్రొక్కివేస్తాను.
1: మైరావణుడు అంటే మత్సులు మందులు తల్లి మంత్ర తంత్రములు కలిగినటువంటి వాడు ఆ మైరావణుడు.
0: ఇప్పుడే నేను
1: ఉండవని నీ జాడలు వాడు ఎరగడయ్యా,
0: ఎరగడు
1: ఎరగడా.

0: కదా జాంబం అంతా నలా నీలా. మీరందరూ కలిసి ఇక్కడ శీఘ్రంగా ఉండండి. నేను ఇప్పుడే ఆ సముద్రంలో ఉన్నటువంటి పుష్పము ఆ తామర కమలము నుంచి ఏది ద్వారము ఉన్నది
1: అవును
0: ఆ ద్వారము నుంచి వెళ్ళి పాతాళ నగరానికి వెళ్తాను.
1: ఆ విభీషణుడు ఆ ద్వారము సంగతి చెప్పాడు కదా, ఇప్పుడు ఆ పుష్పము దగ్గరికి వెళ్ళి ఆ పుష్పముల నుండి నువ్వు ఆ పాతాళ లంకకు అమ్ము
0: వెళ్తున్నాను.
1: ఆ వెళ్ళండి.

0: అన్నారా, ఇక మీరు అక్కడ అగుపడ్డా మిమ్మలు చీల్చి నలిచి నలిచి వేస్తాను పాద పద్మముల చేత.
1: అది
0: ఈ పాతాళ నగరానికి వచ్చాను.
1: అది ఏనా లంక? పాతాళ లంక ఇదేనయ్యా?
0: ఇదేనా?
1: అద్భుతంగా
0: బాగున్నది.

0: పాతాల లంక ఎంత మహా సుందరంగా ఉన్నది. అంతపు మేడలు, చల్లటి వాకిళ్ళు, ముత్యాల ముగ్గులు, ఆడటి నర్తకి మనలు ఎంతో అద్భుతముగా ఉన్నారు. కానీ ఈ మొదటి దర్బారు దగ్గర ఎవరో ఉన్నారు, వాళ్ళ చెల్లె అయినా ఈమె ఎవరు కావచ్చును?
1: దోర్దండి, దోర్దండి, దోర్దండి,
0: దోర్దండి, దోర్దండివా? ఎవరు నీవు?
2: దోర్దండి.
1: నేను మైరావణ చెల్లెలు.
2: మైరావణుడి చెల్లె దోర్దండి.
0: ఎవరే భామా?

0: దోర్దండి దోర్దండి.
1: సరే,
0: ఎందుకంటే మా అన్నయ్య మైరావణుడు ఆ కాళికాదేవి ఆలయము 101 బిందెతోని శుద్ధి చేసి కడిగి ఒక్క బిందెను తీసుకువచ్చి రామలక్ష్మణులను వధించి తన చేతులు ఆ ఖడ్గము కడుక్కుంటాడట. ఒక్క బిందె తీసుకువెళ్ళి అక్కడ పెట్టాలి, 101 బిందెతోని ఆలయం అంతా శుద్ధి
1: చేశాడు. నీ కుమారులు ఇద్దరిని, రామలక్ష్మణులు ఇద్దరిని కలిసి నలుగురిని మహంకాళికి అర్పణ చేస్తారని ప్రతిజ్ఞ చేశాడా?
0: అవునవును.
1: అయితే ఇట్టి సమయంలో నీ కడవలోన ఒక మండూక రూపం ఎత్తి నీ కడవలో ఉంటాను. మండూకం అంటే కప్ప రూపం. ఆ కప్ప రూపంతో నీ కడవలో ఉంటాను, నన్ను తీసుకుని వెళ్ళు.
0: సరే.
1: దర్బారుకు కోటి రాక్షసులు ఉన్నారు, గట్టిగా సుచర్మకులు అనే వారు ఉన్నారు.
0: ఉన్నారు.
1: మరి ఇట్లాంటి వాళ్ళని వధ నడుచుకుంటూ వెళ్తాను. కానీ ఆ దిశకు మొదటి దర్బారు దగ్గర ఎవరు ఉన్నారు? వీడు కూడా నాలుకనే ఉన్నాడు.
0: ఈ దర్వాజ నుండి కాళికాదేవి ఆలయం దగ్గరికి తీసుకొని వెళ్తాను, అందులోనే ఉండండి. ఇక వెళుతున్నాను ఆలయం దగ్గర.

0: నేను మచ్చవల్ల బుడను. మా మైరావణుడి ద్వారము కాడ కావలిగా ఉన్నాను. మంత్రతంత్రములు కలిగినటువంటి మైరావణుడు వారి చెంతన ఉన్నాను నేను మచ్చవల్లపుడు కావాలి.
1: ఓరి చిన్నవాడా, నీవు చూస్తే బాలకునివి, నన్ను లోపలికి పోనివు.
0: ఎవడవురా ఇక్కడ?

ఆనాడు లక్కిని అనేటువంటి వారిని ఎంతో మంది సంహరించినటువంటి హస్తములు ఇక నీవు చచ్చిపోతావు.

0: ఎవరు నీవు?
1: నా పేరు మచ్చవల్లభుడను, ద్వారమున కావలిగా ఉంచినాడు మైరావణుడు. ఆ మైరావణుడు నన్ను ఇక్కడ కావలిగా పెట్టాడు. మా తల్లి మచ్చ, మా తండ్రి హనుమంతుడు.
0: ఏమి ఒరే బాలకుడా, నేను బ్రహ్మచారిని, హనుమంతుడు అనే వారికి పెళ్లి లేదు. బ్రహ్మచారి శ్రీరాముని భంటు అట్లాంటిది నా కుమారుడు అని చెప్తున్నావు?
1: అవును.
0: ఇలా నేను హనుమంతుడు.

0: నేను హనుమంతుణ్ణి నేనే, మీ తల్లి మత్స్యగంధి, అంటే నేను ఎలా పుట్టాను అనేది నీకు చెప్తాను విను.
1: అది కాదు, నా తండ్రి ఏ విధంగా ఉన్నాడంటే బలుడు హనుమ

0: ఆ మచ్చం ఎంగితే నేను ఇప్పుడు జన్మించినటువంటి వాడను మా తల్లి మచ్చమ్మ, మా తండ్రి హనుమంతుడు మహాబలాఢ్యుడు అటువంటి వాడు.
1: అయితే నేనే హద్దినని చెప్పినా గానీ నమ్మతలేవు కదా.
0: నా తండ్రి మహాబలవంతుడు, పెనుకాయముతో
1: ఆకాశాన్ని చరుమము వేడుకతో పెరిగదాను వియోజనము పాడో నరేంద్రులంకను నేనే రాములను దెత్తు నిక్కెంబుగరా రే ఫలక చూడుండాని చరుమము. శాంతించు నాయన,
0: శాంతించుము, శాంతించుము. జనక నీవని తెలియక నేను ఎన్నో పలికాను.
1: యోచనముల వారధిని అవలీలగా దాటి వచ్చి ఆ లంకను కాల్చింది నేనే.
0: అది
1: ఆ చెమటకు నీవు పుట్టింది నిజమే. నీవే నా కుమారుండవు, అయినా ఈ ద్వారములోన ఉన్నటువంటి మొట్టమొదటిగా నీవు ద్వారముగా
0: కావలిగా ఉన్నాను.
1: నా పిక్కె రోమముతోటి నిన్ను ఇక్కడ కట్టివేసి
0: కట్టివేసి
1: భద్రం రాకుండా చేస్తాను. ఇక లోపలికి వెళ్ళి
0: సరే
1: ఆ రామలక్ష్మణులు తీసుకుని వెళ్ళిపోతాను.
0: రామలక్ష్మణుల గురించి
1: వచ్చాడు.
0: నేను ఇక్కడ
1: మొట్టమొదటి ద్వారము నందు మహంకాళి ఆలయం ఉన్నది. కానీ ఈ మహంకాళి ఆలయం వద్దకు వెళ్ళి అమ్మవారిని అడుగుతాను. కాళీ మహంకాళి,
0: ఎవరు?

0: శక్తి స్వరూపిణి, దివ్య స్వరూపిణి, శక్తి మాతను, త్రిలోక సుందరిని, మహాశక్తి అవతారంతో ఉన్నటువంటి మహంకాలిని నేను.
1: ఆహా,
0: నాకు హారము కావాలి, శ్రీరామచంద్రుడు నాకు హారం ఇస్తానన్నాడు.
1: ఆహా,
0: హారము కావాలి,
1: నీకు హారం కావాలి అంటే ఆ

0: మహిరావరుడు నీకు ఆ రామలక్ష్మణులను నీకు హార్పణ చేస్తాడట.
1: అప్పటిదాకా శాంతించమంటావా?
0: శాంతించు. ఇదిగో ఆ మహిరావరుడు వధించాలంటే హృదయగిరి పర్వతం మీద మూడు తుమ్మెద పురుగులు ఉన్నాయి. ఆ తుమ్మెద పురుగులను తీసుకువచ్చి నలిసి వేస్తే వాని ప్రాణం పోతుంది. ఇప్పుడే నీవు వెళ్ళండి.
1: ఈ సమయంలోన ఆంజనేయుడనే నేను ఆ ఉదయ పర్వతానికి వెళ్తాను.

0: సముద్రము తీరమున వెళ్ళి ఏడు తొమ్మిద పురుగులు మరియు త్వర నుండి తెచ్చాను. ఇక నీ తలపైన నలిచి అవిటితో యుక్తముగా నువ్వు చనిపోతావు. ఈ రామలక్ష్మణుని తీసుకొని ఇక నేను మళ్ళీ ఆ నా జాడలోకి అక్కడికి వెళ్ళిపోతాను. మా కపి సైన్యం ఉన్న చెంతకు వెళ్తాను.
1: మహిరావణ చరిత్ర పిన్నింటి దైవకుమార్ బృందం వారిచే మూడవ భాగం విన్నారు.

మీరింతవరకు మైరావణ కథ చిందు యక్షగానం మూడవ చివరి భాగం విన్నారు. కథకులు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం. రేపటి కార్యక్రమంలో శ్రీమతి గడుపాక మల్లమ్మ బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: మీరు విన్న పాట ప్రాణం చిత్రం కోసం సోను నిగం మహాలక్ష్మి పాడిన శ్రీహర్ష రచన కమలాకర్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమలో ఇప్పుడు ఉన్నికృష్ణన్ శ్రేయా ఘోషాల్ పాడిన వంశీ గీతం, ఇళయరాజా సంగీతం, చిత్రం పేరు అనుమానాస్పదం.

0: నేరస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
4: సుప్రభాత వేళ భక్తిభావం.
5: కర్షక జనావళికి తారక మంత్రం.
4: మహిళా లోకానికి ప్రియనేస్తం.
5: యువజనులకై ఉత్తుంగ తరంగం.
4: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
6: కొంతకాలం
5: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
4: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
7: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
5: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
7: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
4: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
5: అన్ని తానై,
4: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
5: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
4: ఆకాశవాణి.
5: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఇప్పుడు. ఈరోజు సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనల్లో ప్రస్తుతం రబీ పంటల్లో ఎల్నినో ప్రభావం, ఈ విషయమే రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ కళాశాల నేలల విభాగ శాస్త్రవేత్త డాక్టర్ డి విజయలక్ష్మి గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పాడి పశువుల పెంపకంలో ఎల్నినో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశువైద్య

అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ చంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె శారద, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ భూక్య వీరన్న. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సెటి డైరెక్టర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ అయిన శ్రీ మారాసు కాసయ్య గారితో లావణ్య గోగినేని గారి సంభాషణ వింటారు. ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీనిధి తిరుమల, షేక్ జాఫర్ బాషా, సంజన, విజయసారథి గారు ఆలపించిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మనీ టాక్ మంథన్ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు 10:00 భక్త రామదాసు హరికథాగానం, కథకులు శ్రీ వెల్ది భార్గవ్ భాగవతార్. ఇవి ఈ పూట ప్రసారం కారణం మా కార్యక్రమాలు. ఇక రేపు 7 అక్టోబర్ బుధవారం నాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రభాతంలో 6:10 భావన, వర్తమానం సిరుపురపు అప్పారావు గారి ప్రసంగం, భక్తిరంజని 6:15 యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి సుప్రభాతం వింటారు. 6:30 పొలం పనుల్లో వరి సాగు విధానం గురించి వివరాలు. 7:00 వరంగల్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు డి వీణావాణి. రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో వరల్డ్ కాటన్ డే ప్రపంచ ప్రతి దినోత్సవ విశేషాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్, ఈ విషయమై సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ సరదాచలం గారి వయలిన్ వాద్యం. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమ ప్రసారాల ప్రత్యేక ధారావాహికల ప్రసారమవుతుంది. 11:03 భక్తి సంగీత కార్యక్రమం అంజనా తిరుమలయ్య గారి గానం వింటారు. వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్ గారు వాద్య సహకారం. రేపు పగలు 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనితా సేన్ గారి ఠుమ్రి దద్రా గాయనం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. రేపు 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమంలో వరల్డ్ కటన్ డే విశేషాలు. సంధివత్ లక్షణ ఆణి ఉపచార్ డాక్టర్ మేఘనా గవాలి గారితో సీమా కుమారి గారి సంభాషణ ప్రసారమవుతాయి. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గణుపాక మల్లమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 6:50 వేసవి సూచనలో పెంపుడు జంతువుల్లో ర్యాబిస్ వ్యాధి సోకటానికి కారణాలు, నివారణ, నిర్ధారణ, ఈ విషయమై సంతినగర్ ప్రాథమిక పశువైద్య అధికారి డాక్టర్ ఆర్ చంద్రారెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. రేపటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాత్రి 7:15 వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ సమగ్ర నిర్వహణ గురించి డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఇవి రేపటి ప్రసారాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఇలాగా ఈ ఖబరే ఉర్దూలో వార్తలు వింటారు.

0: పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. మత్తు వ్యతిరేక చర్యల్లో తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలో మొదటి స్థానం లభించడం అభినందనీయమన్నారు. కేంద్ర హోంమంత్రి నిర్దేశించిన గడువు కంటే ముందే తెలంగాణ సంపూర్ణ మత్తురహిత రాష్టంగా సర్టిఫికెట్ సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందనరావు, కలెక్టర్ పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. కులమతాలకు అతీతంగా ఆడే ఈ పండుగ మహిళా శక్తికి ప్రతీక అని కొనియాడారు. నిజాం, రజాకార్ల అణిచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు బతుకమ్మను సాక్షిగా చేసుకుని పోరాడారని గుర్తుచేశారు. ద్రౌపది ముర్ము రాష్టపతిగా, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా సేవలందిస్తున్నారని, మహిళా సంఘాలకు కేంద్రం 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇప్పిస్తోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, షిప్ యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం, యాప్ల ద్వారా పర్యవేక్షణతో కొరత రాకుండా చూశామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే 75.9% పూర్తయిందని, భవిష్యత్తులో అన్ని పథకాలకు ఇదే ఆధారమని మంత్రి తెలిపారు. రహదారి భద్రతకు ప్రమాణాలు రూపొందించడమే కాదు, క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారులు నిర్మించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరిగిన చింతన్ శిబిర్ 2026లో సురక్షిత రహదారుల రూపకల్పనపై జరిగిన సెషన్కు ఆయన అధ్యక్షత వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించడంతో ఆగకుండా శాశ్వత ఇంజనీరింగ్ పరిష్కారాలు చూపాలని, 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50% తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ టవర్స్ను ఏడాదిలోగా పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. వేగంగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలుంటాయని చెప్పారు. 5218 మంది అర్హుల నుంచి లక్కీ డ్రా ద్వారా 480 కుటుంబాలను ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడినదికేనని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు వెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించిన పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం సరికాదన్నారు. కరెంటు కోతలు, బొగ్గు నిల్వల లోపం, నిర్వహణ వైఫల్యాలే సంక్షోభానికి కారణమని ఆరోపించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నంలో పనిచేస్తూ దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల ఓట్లని తొలగించారని యువజన కాంగ్రెస్ అధ్యకుడు శివచరణ్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లాలోని అగర్కూడ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన కపాస్ క్రాంతి మిషన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులు పత్తి పంటను సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: పత్తి రైతులు మెకనైజేషన్ తో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా అలవరుచుకోవాలి. ఎందుకంటే పురాణ పద్ధతులు, పాతకాలం పద్ధతులు, మూస పద్ధతులు పనికిరావు. తప్పకుండా పత్తి రైతులు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఆలోచన చేయాలి.
0: ప్రతి సమస్యకు కమిటీలు, అప్లికేషన్లతో కాలయాపన తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇది కాలం చెల్లిన సర్కారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ,
2: ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మరి మీరు హిట్ జోడి అయితే గిట్లుంటుందా కదా, ఒకలొక దిక్కు మాట్లాడతారా? సరే మీరు ఏం మాట్లాడినా ఇక మీకు టైం దగ్గర పడ్డది, మీది అయిపోయింది, కాలం జల్లిన సర్కార్ అయిపోయింది. ఎందుకంటే ఏ అంశం తీసుకోండినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎనీ ఇష్యూ కమిటీ వేస్తున్నారు, కాలయాపన చేస్తారు. ఉద్యమకారుల ఇష్యూ అయినా అంతే, యువజన మిత్రుల ఇష్యూ అయినా అంతే, అప్లికేషన్లు తీసుకుంటూ కాలయాపన చేస్తారు.
0: జపాన్ లో జరిగిన ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో

0: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు చికితకు అభినందనలు తెలిపారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు కేసుల్లో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళకు ఎడమకంటికి బదులు కుడికంటికి శస్త్రచికిత్స చేశారన్న వార్తాకథనంపై సుమోటోగా కేసు స్వీకరించింది. జిల్లా వైద్యారోగ్యాధికారి నుంచి సమగ్ర నివేదిక కోరింది. మరో కేసులో నిమ్స్ అనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంత శ్రీనివాస్ కు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లో బకాయిలు చెల్లించాలని నిమ్స్ డైరెక్టర్కు సూచించింది. వాతావరణం. తెలంగాణలో వచ్చే 7 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఉండొచ్చని చెప్పింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం రేపు ఉదయం జూబ్లీహిల్స్ క్యాంపస్లోని వెంకటరామ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. పెండింగ్లో ఉన్న 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే పల్లె పల్లెకి పొన్నం అన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమం లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వారిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. డీహెచ్ఎంఓ డాక్టర్ బి రవి రాథోడ్ గార్ల మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. న్యూ రామ్నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలని కలెక్టర్ పరిశీలించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలంలో నిర్వహించిన మిషన్ పరివర్తన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎల్ నినో కారణంగా నల్గొండ జిల్లాలో వాల్టా అనుమతి లేకుండా కొత్త బోర్లు తవ్వేందుకు వ్యక్తులకు, సంస్థలకు అనుమతి మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ జనగామ జిల్లాధికారి డాక్టర్ విక్రమ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 18వ తేదీ వరకు సారస్ మేళా జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ దీన్ని నిర్వహిస్తోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు 9.60 కోట్ల రూపాయల వ్యయంతో మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ డిజైన్ చేశామని, దీని ద్వారా సూర్యాపేట జిల్లాలోని 1029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడే అల్పాహారం, భోజనం తదితర సదుపాయాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: आदौ मुख्य वार्ताः. रक्षा मन्त्रिणा राजनाथ सिंहेन अद्य विशाखापत्तनम नगरे हिन्दुस्तान शिपयार्ड लिमिटेड इत्यत्र फ्लीट सपोर्ट शिप 1 इति नौ व्यूह सहायक पोतः समुद्घाटितः. अथ फ्लीट सपोर्ट शिप 5 इति पोतस्य च आधारशिला स्थापिता. तमिलनाडु, पुडुचेरी, पश्चिम बंगालानां पंच विधानसभासनेभ्यः अथ असमस्य एकस्य लोकसभासनस्य च कृते जाते उपनिर्वाचने मतदानं प्रवर्तते. भारतस्य राष्ट्रिय दूर चिकित्सा सेवया ई संजीवनी इत्यनया 50 कोटितः अधिक दूर परामर्शाणां महत्वपूर्णं सीमाचिह्नं अवाप्तम्. विश्ववित्तकोषेण वर्तमान वित्तवर्षाय भारतस्य जीडीपी इत्यस्य वृद्ध्यनुपातस्य पूर्वानुमानं पूर्वनिर्धारितात् 6.6% संवर्ध्य 7.1% कृतम्. अपि च पुरुष क्रिकेट क्रीडायां भारत वेस्ट इंडीज दलयोः मध्ये 20-20 अन्ताराष्ट्रिय प्रतिस्पर्धायाः प्रथमं द्वन्द्वम् अद्य लखनऊ नगर

0: ధారాపురం చేత్యేతయో పుడుచ్చేర్యాం థట్టన చావడి ఇత్యత్ర పశ్చిమబంగాళ రాజ్యే చ రేజీనగర నందిగ్రామయో మతదానం ప్రచలతి. అసమస్య ఏకమేవ లోకసభాసనాయ నగావో నగరే మతదానం ప్రవర్తతే. అవధేయాస్పదమిదం యత్ మతగణనా శుక్రవాసరే భవిష్యతి. అద్య విశేష గహన పునరీక్షణ ప్రక్రియాయాం కథిత అనియమితతానాం తథా ముఖ్య నిర్వాచనాయుక్తస్య జ్ఞానేశ కుమారస్య పదచ్యుతేః చ యాచనాం కృత్వా విపక్షదలైః సంసద్ భవనాత్ రాష్ట్రీయ రాజధానీ స్థితస్య భారత నిర్వాచనాయోగస్య ముఖ్యాలయం నిర్వాచన సదనం ప్రతి విరోధ ప్రదర్శన యాత్ర ఆయోజిత. నిర్వాచనాయోగం ప్రతి గచ్చన్ తేషాం సమూహ సురక్షా కర్మచారిభిః ఆకాశవాణీ భవనస్య సమీపే ఏవ నిరుద్ధః. అనంతరం లోకసభాయాం విపక్షనేత కాంగ్రెస్ సాంసదశ్చ రాహుల్ గాంధీ అన్యైః దళనేతృభిః సమర్థకైశ్చ సహ ఆకాశవాణీ భవనం ప్రవిష్టవాన్. ततः पूर्वं कांग्रेस दलाध्यक्ष राज्यसभायां विपक्ष नेता च मल्लिकार्जुन खड़गे राहुल गांधी तथा अन्य दलानां विपक्षी सांसदाः संसद मार्गे विरोध प्रदर्शनं कृतवन्तः. एतदन्तरे भाजपेति दलस्य प्रवक्त्रा सुधांशु त्रिवेदिना इति प्रक्रियायाः विरोधं तथा आकाशवाणी भवने राहुल गांधिनः अनधिकृत प्रवेशं च आधृत्य कांग्रेस नेतुः आलोचना कृता. భారతస్య రాష్ట్రీయ దూర చికిత్సా సేవయా ఈ సంజీవనీ ఇత్యనయా 50 కోటీతః అధిక దూర పరామర్శానాం మహత్వపూర్ణం సీమాచిహ్నం అవాప్తం. అనయా ఉపలబ్ధయా దేశవ్యాపి నాగరికేభ్యః గుణవత్తాపూర్ణ స్వాస్థ్య సువిధాః సులభతయా మితవ్యయేన అథ చ సమదృష్ట్యా ప్రాపయితుం ప్రశాసనస్య అంకీయ ప్రవిధేః ఉపయోగ ప్రయాసః సఫలతాంగతః. రక్షా మంత్రాలయేన భారతీయ నౌసేనాయాః పోతేభ్యః బ్రహ్మోస్ అగ్ని నియంత్రణ ప్రణాళి తథా ప్రక్షేపక యంత్రాణాం క్రయణార్థం బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇత్యనేన సహ 60.6 కోటి రూప్యకాధిక మూల్యానాం అనుబంధః కృతః. అయం అనుబంధః బాయ ఇత్యస్యాః శ్రేణ్యాః అంతర్గతం కృతః. విశ్వ విత్తకోశేణ వర్తమాన విత్తవర్షాయ భారతస్య జీడీపీ ఇత్యస్య వృద్ధ్యనుపాతస్య పూర్వానుమానం పూర్వనిర్ధారితాత్ 6.6% సంవర్ధ్య 7.1% కృతం. ఇదం సంశోధనం అపేక్షిత వృద్ధి అపేక్షయా అధిక దృఢ వికాసాధారం అవలంబ్య కృతం. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య కేరళం మాహే దక్షిణాంతరిక కర్ణాటక తమిళనాడు పుడుచ్చేరి కరైకల్ చేత్యేతేషాం కేషుచిత్ స్థలేషు ప్రబల వృష్టే పూర్వానుమానం కృతమస్తి. పురుష క్రికెట్ క్రీడాయాం భారత వెస్టిండీస్ దళయోర్మధ్య పంచస్పర్ధాత్మికాయా 20-20 అంతారాష్ట్రీయ ప్రతిస్పర్ధాయా ప్రథమం ద్వంద్వం అద్య సాయం లఖనౌ నగరె సంపత్స్యతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:30 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, a program of learning for everyone.
3: Well listeners, we now bring you a lesson from Urdu Foundation course. The title is Afsana Nigari.
4: Aaj ki is nishist mein hum Urdu Afsana Nigari ke bare mein guftagu karenge aur saath mein hum aapko Urdu ke numainda afsana nigaron ke bare mein bhi behas karenge. Aaiye, افسانہ کسے کہتے ہیں اس پر ہم بحث کریں. افسانہ اردو ادب میں غزل کے بعد افسانے کی صنف کو بہت مقبولیت حاصل ہوئی ہے. اس کی سب سے بڑی وجہ یہ ہے کہ اس میں کہانی کی بنیاد کسی تجربہ یا مشاہدہ پر رکھی جاتی ہے جس میں غیر فطری باتوں کی گنجائش نہیں ہوتی. اس کے پڑھنے کے بعد ایک طرح کا تاثر پیدا ہوتا ہے جو قاری پر جذباتی اور روحانی کیفیت چھوڑ جاتا ہے. یعنی

0: ఈనాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:45. ఇప్పుడొక చలనచిత్ర గీతం. ఇళయరాజా స్వరకల్పంలో వేటూరి గీతానికి నాయకుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:50 వస్తుంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుతం రబీ పంటల్లో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాలలో నేలల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారు కొన్ని వివరాలు తెలియజేస్తారు. అవి విందాం. అవి వినే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి ప్రస్తుతం రబీ పంటల్లో ఎల్నినో ప్రభావం గురించిన వివరాలు.

స్థితులు ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనగా గత వానాకాలంలో వర్షాలు లేక, డ్యాముల్లో నీరు సరిపడా లేక, కాల్వలు మనకు అందుబాటులోకి లేకున్నందువల్ల మనకి పంటలని చాలా జాగ్రత్తగా ఎంచుకొని సాగు చేసుకుంటేనే ఎలాంటి ఎక్కువ ఖర్చు లేకుండా మనం మంచి దిగుబడులు పొందే అవకాశం ఉన్నందున కొన్ని జాగ్రత్తలు గుర్తించుకోవాలి అంశాలను కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎలినినో పరిస్థితుల ప్రభావంతో రబీ పంటల సాగులో మనం అనుకున్నట్టుగా వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది, అలాగే ఉష్ణోగ్రతలు పెరిగాయి, నేలలో తేమ వేగంగా తగ్గడం వంటి అంశాలని మనము చూస్తూ ఉన్నాము. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తప్పకుండా రైతులు పాటించాలి. ముఖ్యంగా నేల తేమను బట్టి పంట ఎంపిక చేసుకోవాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉంటే వరికి బదులుగా నేల స్వభావాన్ని, నేల రకాన్ని బట్టి శనగ, కంది, పెసర, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కుసుమ, ఆముదము వంటి తక్కువ నీటితో అవసరమున్న పంటలని సాగు చేసుకోవాలి. ఇవే కాకుండా పూలు, ఆకుకూరలు కూడా సాగు చేసుకోవచ్చు. అంటే సకాలంలో విత్తుకోవాలి. మనం వేసుకున్న పంటలని తేమను బట్టి ఎంచుకున్న తర్వాత సకాలంలో విత్తుకోవాలి. తగినంత నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు వేయాలి. తేమ ఎండిపోయిన తర్వాత వేసుకుంటే మనకి మొలక రాకుండా చనిపోయే అవకాశం ఉంది, విత్తనపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతుంది, రెండోసారి విత్తుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలని విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తడం వల్ల పంటపై ఉష్ణోగ్రత ప్రభావము, చలి ప్రభావము లేదా పురుగులు తెగుళ్ల సమస్య వచ్చే అవకాశం ఉన్నందున మనము తగిన సమయంలో, మనము సిఫారసు చేసిన సమయంలో మాత్రమే విత్తుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసము ఒకవేళ మనకి విత్తడం ఆలస్యమైతే తప్పకుండా తక్కువ కాల వ్యవధి కలిగిన రకాలు, కరువును తట్టుకునే రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు పురుగులను తెగుళ్ళని తట్టుకునే రకాలు కూడా అందుబాటులో ఉంటాయి, వాటిని మనము ఎంచుకోవాలి. ఇవన్నీ ఎంచుకున్న తర్వాత విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడున్న ఎలినినో పరిస్థితుల్లో రెండోసారి మూడోసారి చేసుకునే అవకాశం లేదు, కాబట్టి విత్తన శుద్ధి చేసుకుంటే మనకి చాలా వరకు విత్తన మొలక ద్వారా వచ్చే చాలా వరకు పురుగు తెగులని నివారించుకోవచ్చు. అంటే ప్రారంభ దశల్లోనే పురుగులని తెగులని నివారించుకోవచ్చు. నేలలో తగిన తేమను సంరక్షించుకోవాలి. నేలలో తేమను సంరక్షించుకోవడానికి తప్పనిసరిగా అంతరకృషి చేయాలి. అంతరకృషి అంటే మనకి ట్రాక్టర్ ద్వారా కానీ ఎద్దుల ద్వారా కానీ తప్పకుండా అంతరకృషి చేసుకోవాలి. లేకపోతే నీటి పొదుపుగా వాడుకోవాలంటే తప్పనిసరిగా మల్చింగ్ పద్ధతిని పాటించవచ్చు. మల్చింగ్ కానీ, రకరకాల మల్చింగ్ పద్ధతులనే, వ్యవసాయ వ్యర్థాలు కానీ, ప్లాస్టిక్ కానీ, ఏ విధంగానైనా మల్చింగ్ పద్ధతిని కూడా మనం వాడుకోవచ్చు. పంట అవశేషాలను నేలపై ఉంచడం ద్వారా ఈ యొక్క నీటిని ఆవిరయ్యే అవకాశాన్ని చాలా వరకు తగ్గించి నీటి యాజమాన్యం సరిగ్గా జరిగి మనకి పంట ఎదుగుదల ఉండే అవకాశం ఉంది. కాబట్టి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. సో దీనికోసము మనము మల్చింగ్ పద్ధతులే కాకుండా నీటికి అవసరమైన కీలక దశల్లో మాత్రమే ఈ నీటిని తడులని అందించాలి. అనగా డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ పద్ధతులను గనక ఉపయోగించి నీటి యాజమాన్యం పాటిస్తే తక్కువ నీటితో ఎక్కువ ఎకరాలలో పండించే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమైన విషయము ఎరువుల వినియోగంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చాలామంది రైతులు కూడా సేంద్రియ ఎరువుల కంటే కూడా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడుతున్నాం. కాబట్టి రైతులందరూ కూడా రసాయన ఎరువులు అధిక మోతాదులో వేసుకోకూడదు. అది కూడా వేసినా, ఒకవేళ వేసినా సరైన మోతాదు, సరైన సమయము, సరైన పద్ధతిని పాటించి కనుక వేసుకుంటే మనకి ఎరువులపై వెచ్చించే ఖర్చు తగ్గుతుంది, అలాగే మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. పోషకాలు సమతుల్యంగా అంది మొక్క ఎదుగుదల పెరిగి మనకి గింజల్లో మంచి నాణ్యత కలిగి ఉంటుంది. కాబట్టి రసాయన ఎరువులు వేసేటప్పుడు తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా నేల పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులని వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చే ముఖ్యమైన సమస్య కలుపు సమస్య. ఈ కలుపుని నివారణకి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే కలుపు మొక్కలు మన పంట మొక్కల కంటే ఏపుగా పెరిగి పోషకాలు, నీటిని, తేమని అన్నిటినీ కూడా అదే గ్రహించి అవే ఏపుగా పెరిగి మనకి పంటకి సమస్య అవుతుంది. కాబట్టి
కలుపు మొక్కలు నేలలోని తేమ పోషకాలను వినియోగిస్తాయి కాబట్టి ప్రారంభ దశలోనే అంతరకృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది.

0: లేకపోతే తక్కువ మోతాదులో తక్కువ ఆకుల దశల్లో గనక కలుపు నివారిస్తే ఈ బెరద నుంచి మనకి కలుపు సమస్య నివారణ జరుగుతుంది. తర్వాత వచ్చే ముఖ్యమైన అంశం వచ్చేసి పురుగులు తెగుళ్ళు. ముఖ్యంగా పంటలని ఈ పురుగులు తెగుళ్ళు చాలా వరకు ఆశించి మనము ఎంచుకునే మంచి రకమైనప్పటికీ కూడా ఈ పురుగులు తెగులు అనేవి తప్పకుండా మన మొక్కల్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇవి మనకు మొక్కల్ని ఆశిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తక్కువ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పురుగుల మందుల్ని పిచికారీ చేసుకుంటే మనము నివారించుకోవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే అంటే మనకి రెగ్యులర్గా ప్రతిరోజు గనక మనం పొలంలో తిరిగితే మనకి పురుగులు ఎలా ఉన్నాయి, తెగుళ్ళు ఏ విధంగా వస్తున్నాయని గమనిస్తాం. కాబట్టి తక్కువ మందుతో పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వానకాలమైనా యాసంగి అయినా తప్పనిసరిగా మనకి వాతావరణ సూచనలు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం విత్తనము, ఎరువులు, నీటిపారుదల, పురుగు మందులు, పిచికారీ ఇవన్నిటినీ కూడా వాతావరణ సూచనలను అనుసరించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసము వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ, వాతావరణ శాఖ కానీ మనకి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తుంది. అది ఎండ గాని, వర్షం గాని, చలి గాని, కాబట్టి వాటిని గమనించి మనము వ్యవసాయ పనుల్లో మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనము ఇప్పుడు యాసంగి పంటల్లో వైవిధ్యం పాటించాలి. ఎందుకంటే వరి తర్వాత వరి, వరి తర్వాత వరి పండించడం వల్ల మనము చాలా వరకు ఎరువుల్ని వాటిలో డంపు చేయడం వల్ల పోషకాలు అందలేని స్థితిలోకి వెళ్లడం వల్ల మనం గనక వరి తర్వాత పప్పు ధాన్యం పంటలు, ఆహార ధాన్య పంటల తర్వాత పప్పు ధాన్యం పంటలు పండించడం వల్ల గాలిలో ఉండే నత్రజనిని వేరుబుడిపల్లో, మన పప్పు ధాన్య పంటల్లో వేరుబుడిపల్లో స్థిరీకరించి మనకి యూరియాపై వెచ్చించే ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే నత్రజనిపై వెచ్చించే ఖర్చుని తగ్గించుకోవచ్చు. కాబట్టి మనము తప్పకుండా వీటిని వైవిధ్యం పాటించాలి. పప్పు ధాన్యాలే కాదు, మనకు ఆకుకూరలు, కాయగూరలు, లేకపోతే నూనె గింజలు ఇలాంటి పంటల్ని కూడా ఎంచుకొని, అంటే ఇవన్నీ కూడా తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో మనకి 100 రోజుల్లోపు వచ్చే పంటలు కాబట్టి వీటిని ఎంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: మీరు ఇంతవరకు ప్రస్తుతం రబీ పంటల్లో ఎల్నినో ప్రభావం ఈ విషయమై రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్త నెలల విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. రేపటి కార్యక్రమంలో పెంపుడు జంతువుల్లో వచ్చే ర్యాబిస్ వ్యాధి నివారణ నిర్ధారణ గురించి శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల అధికారి డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చలనచిత్ర గీతం.

0: దేవుడు లాంటి మనిషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎం రమేష్, సుశీల బృందం పాడిన కొసరాజు గీతం అది. కెవి మహాదేవన్ సంగీతం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7-8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తుందని చెప్పారు.
2: దేశ్ మే బహుత్ సారే హైవే బన్ రే, రైల్వే లైన్స్ బన్ రీ హై, వాటర్ వే బనే, పోర్ట్స్ నయ బన్ రే, ఎయిర్పోర్ట్స్ నయ బన్ రే, ఇన్ సబ్ కా ఏక్ యూనిఫైడ్ తరహ సే ప్లానింగ్ హో, ఉస్కే లియే పీఎం గతి శక్తి పోర్టల్ ప్రధాన మంత్రి జీ నే కుచ్ వర్షో పహలే లాగూ కియా థా. అబ్ భవిష్య కీ జరూరతో కో దేఖతే హుయే జో ప్లానింగ్ బనానీ హో, ఉస్ సబ్ కో స్టడీ కర్నే కే లియే ఏక ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్.

0: ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ కా నిర్మాణ్ కియా జాయేగా.
1: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ సాంకేతిక సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
0: ఏ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ కే సహయోగ సే చలేగా లాంగ్ టర్మ్ ఎక్విటీ క్యాపిటల్ ప్రొవైడ్ కర్నా ఏ గ్రోత్ ఫండ్ కా మేజర్ ఆబ్జెక్ట్ ప్రొఫెషనలీ మేనేజ్ హోగా జిస్ తరహ సే గ్రోత్ కా పొటెన్షియల్ హో జిన్ ఎంఎస్ఎంఈస్ మే ఉన్ ఎంఎస్ఎంఈస్ కో ఇస్మే సెలెక్ట్ కియా జాయేగా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ ప్లస్ బ్యాంక్స్ ఇన్ సబ్ కా ఇన్పుట్ లేకే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కో సంచాలిత్ కియా జాయేగా.
1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువ గల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేధ సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్

0: సంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. క్రికెట్. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచకప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించినవారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటరెస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటరెస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15:40 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పాడి పశువుల పెంపకంలో ఎల్నినో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశువైద్యశాలలో పశువైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె శారద.
7: ప్రస్తుతమున్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పాడి పశువులు, గొర్రెలు, మేకలకు పశుగ్రాసం కొరత, అలాగే నీటి కొరత, తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ ఎల్నినో ప్రభావంతో ఇవన్నీ సంభవించే అవకాశం ఉన్నది. మరి ఈ సమస్యలను మనం ఏ విధంగా అధిగమించవచ్చు అనే విషయాల్ని మనం ఈరోజు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. వీరు హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశువైద్యశాల పశువైద్యాధికారి గారు. నమస్కారం అండి డాక్టర్ చంద్రారెడ్డి గారు.
8: నమస్కారం మేడం.
7: సార్ చెప్పండి, ఎల్నినో ప్రభావంతో వచ్చే పశుగ్రాస కొరతని ఏ విధంగా అధిగమించవచ్చంటారు?
8: నమస్కారం అండి. మనకు భారతదేశంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి వర్షాభావ పరిస్థితులు ముఖ్య కారణం ఏమిటంటే తీవ్రమైన ఎల్నినో ఎఫెక్ట్ వల్లనే మనకు వర్షాలు పడకపోవడం అనేది జరుగుతుందండి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు ముఖ్యంగా పశు సంపద చాలా తీవ్రమైన పశుగ్రాస కొరతకు దారితీస్తుంది. ఈ పశుగ్రాస కొరతను తీర్చడానికి రైతు సోదరులు తమకున్న భూమిలో కొద్దిపాటి నీటి వస్తున్నా కానీ ఆ నీటి వస్తు కింద 2 రకాల పశుగ్రాసాలని సాగు చేసుకోవచ్చును. ఒకటి స్వల్పకాలిక పశుగ్రాసాలు, అంటే ఒకసారి పశుగ్రాసం వేసుకున్నట్టయితే దాని యొక్క జీవితకాలంలో ఒకటి కానీ 2 సార్లు కానీ లేకపోతే 3 సార్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది దీర్ఘకాలిక పశుగ్రాసాలు, అంటే బహువార్షిక పశుగ్రాసాలు అంటారు. ఒకసారి నాటుకున్నట్లయితే రైతు దాదాపు 6 నుంచి 8 సంవత్సరాల వరకు పశుగ్రాస దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చేసుకోవడం వలన ఎల్నినో ప్రభావం నుంచి పశుగ్రాసాల కొరతను చాలా వరకు మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కూడా పశుగ్రాస విత్తనాలు 75% సబ్సిడీతోటి రైతు సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని తమకున్న నీటి వసతి కింద కానీ బోర్ల కింద కానీ బావుల కింద కానీ పశుగ్రాసాలు సాగు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.
7: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ చంద్రారెడ్డి గారు. అలాగే పశువులకు ఎదురయ్యే తాగునీటి సమస్య గురించి కూడా వివరించండి.
8: మనకు ఈ ఎల్నినో ప్రభావం వల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల మనకు మూగజీవాలకు అనగా పాడి పశువులకు, తర్వాత మేకలకు, జీవాలకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. ప్రతి ఒక్క ఆవుకు కానీ గేదెకు కానీ ప్రతిరోజు 120 నుంచి 150 లీటర్ల వాటర్ అయితే అవసరం ఉంటుంది. దాన్ని కడగడానికి అయితేంది, తాగడానికి అయితేంది, వీటి రకరకాలుగా వాడుతూ ఉంటారు దాని షెడ్ క్లీన్ చేయడానికి. అందువల్ల ఈ నీటి కొరత రాకుండా రైతు సోదరులందరూ జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే అందుబాటులో ఉన్న బోరుని కానీ లేకపోతే పక్క రైతు దగ్గర ఏదైనా బోరుని తీసుకొని ఎల్లప్పుడూ తాగునీరు అందుబాటులో ఉండే విధంగా చూసుకున్నట్లయితే పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి కొరతను అధిగమించవచ్చు.
7: తాగునీటి సమస్య గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే ఎల్నినో ప్రభావంతో పశువుల్లో వచ్చే రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, వాటి నివారణ గురించి కూడా వివరించండి.
8: ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వల్ల మనకు ఈ సీజన్లో పశువులకు కానీ మేకలకు, జీవాలకు గాలికుంటు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ గాలికుంటు వ్యాధి గురించి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో పశు సంవర్ధక శాఖ అధికారులు ఈ నెలలో వ్యాధి నివారణ టీకాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. రైతు సోదరులందరూ తమ యొక్క ఆవులకు కానీ గేదెలకు కానీ 3 నెలలు దాటిన దూడలకు కానీ టీకాలందరూ వేయించుకోవాల్సిందని నేను తెలియజేస్తున్నాను.
7: అంటే ప్రతి సంవత్సరం వేయిస్తారా సార్ ఈ నెల?
8: గాలికుంటు టీకాలు అనేది సంవత్సరానికి 2 సార్లు వేస్తారు, ప్రతి 6 నెలలకు ఒకసారి, ఏప్రిల్లో మేలో ఒకసారి వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో కూడా వేస్తారు. అందువల్ల ఎవరైతే పశువైద్య సిబ్బంది కానీ పశు వైద్యాధికారులు కానీ మీ విలేజ్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు అయితే వేయించుకోవాల్సిందని మేము తెలియజేస్తున్నాం. ఒకసారి గాలికుంటు వ్యాధి వచ్చిందంటే మీకు పాల ఉత్పత్తి తగ్గుతుంది, పాలలో ఉన్న వెన్న శాతం తగ్గిపోతుంది, దాని యొక్క మాంస ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దాని విధంగా ఏదైతే చుడితోటి ఉన్న ఆవులు కానీ గేదెలు కానీ గర్భస్రావాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3 నెలలు 4 నెలలు దూడలు ఉంటాయితే చాలా వరకు ఈ గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా రైతు సోదరులందరూ మీ దగ్గరికి వచ్చే పశు వైద్య సిబ్బంది తోటి సహకరించి గాలికుంటు వ్యాధి టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.
7: అంటే సంవత్సరంకు 2 సార్లు మాత్రం తప్పనిసరిగా వేయించుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి?
8: అదేవిధంగా మనకు మేకలకైతేంది, జీవాలకైతేంది, గొర్రెలకు కూడా పీపీఆర్ కానీ పారుడు రోగం అంటారు. అదేవిధంగా బ్లూటంగ్, నీలినాలుక జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నీలినాలుక జబ్బు కోసం టీకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పారుడు రోగం టీకాలు ఎక్కడైతే ఉన్నదో అక్కడ కూడా వేయించుకుంటే ఏంటంటే ఆ పారుడు రోగం టీకాలు జబ్బు రాకుండా గొర్రెల మేకల పెంపకదారులు వాటి యొక్క జీవాలను రక్షించుకోవచ్చు అండి.
7: ఇంకా వచ్చే వ్యాధులు ఏమున్నాయి?
8: జనరల్ గా ఇప్పుడు విలేజ్ లో చాలా సమస్య ఉంది. ఇప్పుడు ఒకటి ఎందుకంటే ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ అనేవి చాలా ప్రాబ్లం అనేది చేస్తున్నాయి. ఆ స్ట్రీట్ డాగ్స్ అనేది జనరల్ గా ఏవైతే కొంతమంది కోళ్ల ఫామ్ లో కోళ్లు పెంచే రైతు సోర్లు అయితే చనిపోయిన కోళ్ళను గుంట తీసి వాటి

0: పతకుండా బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రీట్ డాగ్స్ అనేది కోళ్లను తిని కొంతవరకు వాటి యొక్క జీవనాన్ని సాగిస్తున్నాయి. ఎప్పుడైతే కోళ్లు లభించిన పరిస్థితుల్లో అవి ఏం చేస్తున్నాయంటే అక్కడ అందుబాటులో ఉన్న దూడల్ని కానీ మేకల్ని కానీ అదే గొర్రెల్ని కానీ కరిచి వాటి యొక్క మాంసాన్ని తినడం జరుగుతుంది. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ప్రతి రైతు సోదరులు తమ యొక్క షెడ్ కానీ తర్వాత మేకల జీవాలు ఉండే షెడ్ కానీ తర్వాత దూడలు ఉండే షెడ్ కానీ జాగ్రత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని జాగ్రత్తలు తీసుకున్నట్టే చాలా వరకు ఈ కుక్కల బెడద నుంచి వాటి యొక్క పాడి పశువులను కానీ మేకలని గొర్రెలను రక్షించుకోవచ్చు.
1: ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ గురించి చాలా వివరంగా తెలియజేశారు ఇప్పుడు మీరు. అలాగే ఈ స్ట్రీట్ డాగ్స్ కూడా రేబీస్ వ్యాధి అనేది ఒకటి వస్తుందని ఉంటుంది కదా సార్, అలాంటప్పుడు ఈ రేబీస్ వ్యాధి ఉన్న స్ట్రీట్ డాగ్స్ పాడి పశువులను కరిచినప్పుడు మనం వాటి పాలు కానీ వాటి మాంసం కానీ తినడాన్ని వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా?
0: చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇది ఏంటంటే విలేజ్లో ఒక రకమైన మూఢనమ్మకం లాగా ఉంటుంది. ఏదైతే స్ట్రీట్ డాగ్ ఆవును గాని గేదెను గాని లేదా పాడి పశువును గాని లేదంటే మేకను గాని లేకపోతే గొర్రెను గాని కరిచినప్పుడు దాని యొక్క మాంసాన్ని తినొద్దని చెప్తుంటారు. అదేవిధంగా ఏదైతే పాడి పశువును కరిచినప్పుడు వాటి నుంచి వచ్చే పాలను కూడా తాగొద్దని చెప్తారు. ఎందుకంటే స్ట్రీట్ డాగ్ కరిచినప్పుడు ఆ వైరస్ అనేది బాడీలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మనం అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారితో టీకాలు వేయించుకున్నట్లయితే పోస్ట్ బైట్ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఆ టీకాలు వేయించుకున్నట్లయితే ఎలాంటి వైరస్ లేకుండా మన పాడి పశువులను మేకలను జీవాలను కాపాడుకోవచ్చు. రెండోది ఏంటంటే మీరు క్వశ్చన్ అడిగారు, ఒకటి వాటి నుంచి వచ్చే పాలను తాగొచ్చా లేకపోతే మాంసం తినొచ్చా అని. తప్పనిసరిగా ఏదైతే స్ట్రీట్ డాగ్ అరిచిన గేదె ఇచ్చిన పాలు కానీ ఆవు ఇచ్చిన పాలు కానీ మామూలుగా మనం పచ్చి పాలను అయితే అసలు తాగకూడదు. ఎప్పుడైతే బాగా వేడి చేసిన తర్వాత ఆ పాలను తీసుకున్నట్లయితే ఎలాంటి రేబిస్ వచ్చే అవకాశం అయితే లేదు. అదేవిధంగా మన మాంసాన్ని కూడా మనం పచ్చి మాంసం అయితే మనం ఎప్పుడు తినము. అదేవిధంగా ఆ మాంసాన్ని బాగా ఉడికించి తింటాం కాబట్టి రేబిస్ వచ్చే అవకాశాలు అయితే ఉండవండి.
1: ఏదైనా కూడా వేడి చేస్తే ఆ ప్రభావం అనేది తగ్గిపోతుంది,
0: ఆ వైరస్ అనేది చనిపోతుంది.
1: చనిపోతుంది
0: ఆ వైరస్ అనేది ఈ టెంపరేచర్కు చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రతి వంట చేసేటప్పుడు మోర్ దెన్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం వంట చేస్తుంటాం, వేడి చేసినప్పుడు అయితే ఆ వేడికి ఆ వైరస్ అనేది చనిపోతుంది.
1: చాలా బాగా వివరించారు. అలాగే ఇందాక మీరు పశుగ్రాసం గురించి చెప్పినప్పుడు ఈ పశుగ్రాసం నిల్వ పద్ధతుల గురించి కూడా వివరించండి.
0: మనకు ఎప్పుడైతే పశుగ్రాసాలు కొంతమంది రైతులకు బోర్ల కింద కానీ బావుల కింద కానీ పశుగ్రాసాలు ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. ఉత్పత్తి జరిగినట్టు వాళ్లకు వినియోగించుకోలేదు అనుకోండి, ఎక్కువ అయితే ఉత్పత్తి అయిన పశుగ్రాసాలని మనం సైలేజ్ రూపంలో కానీ హే రూపంలో కానీ నిల్వ చేసుకోవచ్చు. ఒకసారి సైలేజ్ రూపంలో నిల్వ చేసుకున్నట్లయితే మనం సంవత్సరంలో 365 రోజులు వాడుకోవచ్చు. ఇలాంటి ఎన్నెన్నో ప్రభావం నుంచి కూడా ఈ నిల్వ చేసుకున్న పశుగ్రాసాల వాడడం వల్ల మనం పాడి పశువులను ఎన్నెన్నో ప్రభావం నుంచి రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ పశుగ్రాస ఉత్పత్తి అయినప్పుడు మనం ఎండుగడ్డి రూపంలో కూడా మనం పశుగ్రాసాలు నిల్వ చేసుకోవచ్చు. ఆ నిల్వ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు అనగా ఎల్నినో ప్రభావం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఆ సమస్య నుంచి ఈ పశుగ్రాసాలను వాడుకొని పాడి పశువులను కాపాడుకో.
1: రైతులు ఏ రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు, వాటిలో రకాలు కూడా ఉంటే తెలియజేయండి.
0: అండి మనకు 2 రకాల పశుగ్రాసాలు ఉంటాయండి. ఒకటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, దాంట్లో మనకు పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. రెండోది పప్పు జాతి పశుగ్రాసాలు, వాటిలో ప్రోటీన్ అంటే మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. ఈ 2 రకాల పశుగ్రాసాలు వేసుకోవడం వలన రైతు తన యొక్క పాల ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవచ్చు. వాటి గురించి మనం తెలుసుకుందాం. సార్, 2 రకాల పశుగ్రాసాలు అంటే మీరు చెప్పారు కదా, ఆ 2 రకాల పశుగ్రాసాలు ఏంటిదంటే దాంట్లో కూడా మళ్ళీ ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఉంటాయి, బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఉంటాయి. ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే మనం ఒకసారి పశుగ్రాసాలు వేసినట్టయితే దాని యొక్క సంవత్సర కాలంలో 2 సార్లు కానీ మనకు 3 సార్లు కానీ పశుగ్రాసాల యొక్క దిగుబడి వస్తుంది. దాన్ని ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. ఉదాహరణకు జొన్నలు కానీ సజ్జలు కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ మనకు ఏకవార్షిక పశుగ్రాసాల కింద మనం పరిగణించవచ్చును. అదేవిధంగా బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు, బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే మనం ఒకసారి పశుగ్రాసాన్ని నాటుకున్నట్లయితే అది తన యొక్క జీవితకాలంలో 6 నుంచి 7 సంవత్సరాల వరకు నిరంతరాయంగా మనకు పశుగ్రాసాల ఉత్పత్తి ఇస్తుంది. ఉదాహరణకు మనకు ఏపీబిఎన్ కానీ కోవన్ కానీ కోటూ కానీ కోత్రి కానీ సూపర్ నేపీర్ అనే ఇప్పుడు రీసెంట్లీ కొత్తగా వచ్చింది. ఆ సూపర్ నేపీర్ అనే పశుగ్రాసాన్ని మనం ఒక ఎకరంలో నీటి వస్తీ ఉన్నా కానీ బోర్ కింద కానీ బావి కింద కానీ నాటుకున్నట్లయితే ఒక ఎకరం నుంచి దాదాపు 150 నుంచి 250 మెట్రిక్ టన్ల పశుగ్రాస దిగుబడి వస్తుంది. రైతు సోదరులు తమ యొక్క పొలంలో తప్పనిసరిగా ఈ సూపర్ నేపీర్ లాంటి పశుగ్రాసాలు వేసుకున్నట్లయితే దాని యొక్క భూమి సారవంతమైతే 250 మెట్రిక్ టన్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని యొక్క భూమి యొక్క సారవంతం మీదనే దాని యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనకు పప్పు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏకవార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు, అంటే దాని యొక్క జీవితకాలంలో ఒకటేసారి కానీ రెండోసారి

0: కానీ మనకు ఒక పశుగ్రాస ఉత్పత్తి ఇస్తే దాన్ని ఏకవార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు అంటారు. ఉదాహరణకు మనకు పెసర గాని, పిల్లి పెసర గాని, జనుము గాని, తర్వాత అలసందలు, ఇవన్నీ ఏకవార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు అంటారు. ఇవి ఒకసారి వేసినట్లయితే దాని యొక్క జీవిత కాలంలో ఒకటేసారి మనకు కోతకు వస్తుంది. ఒకసారి నాటుకున్నట్లయితే రైతు సోదరులు దాదాపు ఒక 60 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. ఆ రైతు తన యొక్క పశువులకు గాని, తర్వాత తనకు ఎక్కువ ఉత్పత్తి అయితే దాని ఏ రూపంలో నిల్వ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకెవరైనా పక్క రైతులు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా.
1: అంటే ఏ విధంగా నిల్వ చేసుకుంటారు సార్?
0: దాన్ని జనరల్ గా ఏంటంటే 60 రోజులు దాటిన తర్వాత ఎప్పుడైతే పూత దశకు వచ్చిన తర్వాత మనం దాన్ని కట్ చేసుకుని ఎండబెట్టుకోవాలి. దాంట్లో యొక్క తేమ శాతము 10 నుంచి 12% వరకు తేమ శాతం ఉన్నట్లు చూసుకున్నట్లయితే ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ, తర్వాత ఫంగల్ గానీ డెవలప్మెంట్ కాకుండా మనం చూసుకోవచ్చు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు యొక్క దాని యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఆ విధంగా తేమ శాతం తగ్గించుకుంటే దాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం తన యొక్క కరువు పోయే వరకు కూడా మనం ఆ పశుగ్రాసాన్ని మన పశువుల మీదగా వాడుకోవచ్చు. అదేవిధంగా మనకు బహువార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు ఉన్నాయి. బహువార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు అంటే ఎడ్జ్లూసర్ని కానీ, లూసర్ని కానీ, స్టైలో కానీ ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి. ఇలాంటి వెరైటీస్ ఏంటంటే దాంట్లో మాంసకృతులు దాదాపు 17 నుంచి 20% ఉంటాయి. కొన్ని కొన్ని రకాల్లో ఉదాహరణకు మనకు మునగాకు ఉంది, మునగాకులు దాదాపు 25% వరకు కూడా మనకు మాంసకృతులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ 4 రకాల పశుగ్రాసాలను ఒకసారి మనం వేసుకున్నట్లయితే తన యొక్క జీవిత కాలంలో దాదాపు ఒక 5 నుంచి 6 సంవత్సరాల వరకు నిరంతరాయంగా మనకు పప్పు జాతి పశుగ్రాసాల ఉత్పత్తి అనేది ఉంటుంది. మీకు ఒక రైతు సోదరులకు ఒక డౌట్ ఉంటుంది, సార్ మనకు మీరు 2 రకాల పశుగ్రాసాలు మనకు చెప్పారు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు చెప్పారు, పప్పు జాతి పశుగ్రాసాలు చెప్పారు, ధాన్యపు జాతి పశుగ్రాసాలను ఏ విధంగా పశువులకు వేయాలి, పప్పు జాతి పశుగ్రాసాలను ఏ విధంగా వేయాలి, లేదంటే పప్పు జాతి పశుగ్రాసాలను ఎక్కువ ఇచ్చినట్లయితే మనకు ఏమైనా నష్టాలు వస్తాయని కూడా రైతు సోదరులకు డౌట్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఉదాహరణకు ఒక ఆవు కానీ గేదె కానీ ఒక 400 కిలోల శరీర బరువు ఉంటే దాదాపు 36 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. ఆ 36 కిలోలు ఒక రోజు 24 గంటల్లో 36 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. ఆ 36 కిలోల్లో 2/3 వంతు అంటే 24 కిలోలు మనకు
1: బరువును బట్టి మనము ఇచ్చే మేత కూడా
0: ఆధారపడి ఉంటుంది. 24 కిలోలేమో ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే జొన్న గానీ, మొక్కజొన్న గానీ, ఏకవార్షిక రకాలైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే బహువార్షిక రకాలైన గానీ, సూపర్ నేపియర్ గానీ, కోవన్ గానీ, కోటు గానీ, ఏపీబిఎన్ గానీ, ఇలాంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు మనం ఇవ్వచ్చు. రెండోది పప్పు జాతి పశుగ్రాసాలు కూడా చెప్పు. 12 కిలోల వరకు పప్పు జాతి పశుగ్రాసాలు ఇచ్చుకోవచ్చు. అది ఒకటేసారి 12 కిలోలు ఇవ్వకుండా మనం ఒక రోజులో 3 సార్లు కానీ 4 సార్లు ఇచ్చుకున్నాం అనుకోండి, అదే టైంలో మనకు డివైడ్ చేసుకుని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి ఇచ్చినప్పుడల్లా 12 కిలోల్లో 3 కిలోలు ఒకసారి, 3 కిలోలు వస్తాం, 4 సార్లు పెట్టేట్లు
1: 12 కిలోలను భాగాలుగా విభజించుకొని,
0: 3 భాగాలు కానీ 4 భాగాలు విభజించుకొని పెట్టుకుంటే ఎలాంటి గ్యాస్ ఉత్పత్తి కానీ, ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉండదు. లేదు అంటే రైతులు ఒకటేసారి 12 కిలోలు ఇచ్చారనుకోండి, కడుపు ఉబ్బే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో గ్యాస్ అనేది దాని యొక్క అరల పొట్టలో కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు గ్యాస్ ఉబ్బి కూడా పశువులు అపస్మారక స్థితిలోకి పోయి చనిపోయే అవకాశాలు కూడా సంభవిస్తుంటాయి. ఇది చాలా రేరుగా సంభవిస్తుంది. అందుకని రైతు సోదరులు ఏంటంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు 24 గంటల్లో 12 కిలోల వరకే వేయాలి. 12 కిలోల కంటే ఎక్కువ వేయద్దు. అది కూడా 2 సార్లు వేస్తారా, 3 సార్లు వేస్తారా, 4 సార్లు వేస్తారా, దాన్ని బట్టి డివైడ్ చేసుకుని ఇస్తే చాలా మంచి ఉంటాయి. ఇలాంటి సమస్య నుంచి కూడా మనం బయటపడచ్చు.

0: అలాగే ఎల్నినో ప్రభావం తోటి పాడి పశువుల మీద చాలా రకాల ప్రభావాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. పాడి పశువుల్లో సరైన గర్భధారణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
1: ఇప్పుడు ఏంటంటే పాడి పశువు అంటే ఆ పాలిస్తేనే అది పాడి పశువు అవుతుంది. ఆ పాలు ఇవ్వలేదు అనుకోండి, అది పేడ పశువు అవుతుంది. రైతు సోదరులందరూ ఏంటంటే పాడి పశువు కోసం చూస్తారు. పాడి పశువు కూడా ఒకసారి ఈన్న తర్వాత 3 నెలల నుంచి 4 నెలల లోపల తప్పనిసరిగా రైతు సోదరులందరూ అది ఎదకొచ్చే విధంగా చూసుకోవాలి. ఎదకు రావడానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని యొక్క ఎదకు రావడానికి పోషణలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, దానికి కావాల్సిన మాంసకృతులు ఇవ్వాలి, దానికి కావాల్సిన విటమిన్స్ ఇవ్వాలి, దానికి కావాల్సిన మినరల్స్ అయితేనే, కాల్సియం అయితేనే, మెగ్నీషియం అయితేనే, మ్యాంగనీస్ అయితేంది, కాపర్ అయితేంది, కోబాల్ట్ అయితేంది, నికెల్ అయితేనే, జింక్, సిలీనియం, ఇలాంటి చాలా తక్కువ క్వాంటిటీలో ఉపయోగపడే న్యూట్రియంట్స్ కూడా చాలా అవసరం. ఎలాంటి మాంసకృత లోపం కానీ, కార్బోహైడ్రేట్స్ లోపం కానీ, విటమిన్స్ కానీ లోపం, తర్వాత మినరల్స్ లోపం లేకుండా చూసుకున్నట్లయితే ఆవులు కానీ గేదెలు కానీ ఈన తర్వాత 3 నెలల లోపల తప్పనిసరిగా ఎదకొస్తాయి. ఎదకొచ్చినప్పుడు అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారిని లేకపోతే పశు వైద్య సిబ్బందిని పిలిపించి తప్పనిసరి పరిస్థితుల్లో కృత్రిమ గర్భధారణ చేయిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. మళ్ళీ తర్వాత ఆవు కానీ గేదె కానీ, ఆవు అయితేనే 9 నెలల్లో ఇంతది, గేదె అయితేనే 10 నెలల్లో కట్టిన తర్వాత ఇంతది. అదేవిధంగా రైతులు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సింది, మళ్ళీ ఒక 21 రోజు వరకు తప్పనిసరిగా అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఆవు కానీ గేదె కానీ ఎదకొస్తుందా రావట్లేదా. ఎదక రావట్లేదు అంటే అది దాదాపు 99% మళ్ళీ అది కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది, కట్టే చూలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయినా కానీ రైతు సోదరులు 2 నెలల నుంచి 3 నెలల లోపల పశు వైద్యాధికారికి మళ్ళోసారి చెక్ చేయించి, గర్భధారణ పరీక్ష చేయించి అది కట్టిందని కన్ఫర్మేషన్ చేసుకుంటే మళ్ళీ ఒక ఆవులైతేనే 9 నెలలకు, గేదెలైతేనే 10 నెలల తర్వాత ఈనే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో 3 నెలల తర్వాత కూడా కొన్ని ఆవులు కానీ గేదెలు కానీ చెక్ చేసినప్పుడు అవి కట్టని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కట్టని సందర్భాలు ఉన్నప్పుడు మళ్ళీ వైద్యాధికారితో కానీ, తర్వాత పశు వైద్య సిబ్బందితో కానీ గర్భధారణ పరీక్షలు చేయించుకొని ఏ సమస్య ఉందో ఆ సమస్య తగ్గట్టు మనం మెడిసిన్స్ కానీ, తర్వాత మినరల్ మిక్చర్ కానీ, తర్వాత యాంటీబయాటిక్స్ కానీ వాడితే ఆ సమస్యల్ని తీరిపోయి మళ్ళీ ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. ఎదకొచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ చేపిస్తే మళ్ళీ కట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
0: గర్భధారణ సమస్యల గురించి చక్కగా వివరించారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత, అంటే దూడలు పుట్టిన తర్వాత వాటి సంరక్షణ కూడా ఎలా చేయాలంటారు ఈ ఎల్నినో?

0: ప్రభావం వాటి మీద కూడా ఏ విధంగా ఉంటుందో కొంచెం తెలియజేయండి.
1: ఆల్రెడీ ఆవులు కానీ గేదెలు కానీ నిండి చుడుకొచ్చి ఇప్పుడు ఈయన సీజను రైతు సోదరులు అయితేంది, ఆ పశువు అనేది ఎప్పుడు ఇంతిందనేది ఆల్రెడీ రైతుకు కొంత అవగాహన ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు 24 గంటలు ఆ పశువును అందుబాటులో ఉండాలి. పశువు ఈనేటప్పుడు తగినంత మేత ఉన్నదా, లేకపోతే తగినంత బెడ్డింగ్ మెటీరియల్ ఉందా, లేకపోతే ఈనేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ తప్పనిసరిగా రైతు అందుబాటులో ఉండి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు. అదే ఈన తర్వాత దూడ ఏదైతే ఉన్నదో ఆ బొడ్డు ఉంటుంది, ఆ బొడ్డును దాదాపు 2 నుంచి 2.5 ఇంచుల వరకు వదిలిపెట్టి పైనుంచి కిందికి, తర్వాత ఒక దారంతో కట్టి కట్ చేసి దాని మీద టించర్ ఎయిడింగ్ అని అప్లై చేస్తే ఎలాంటి ధనురాతం లాంటి ఎలాంటి సమస్యలు రాకుండా దూడల్ని సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా పుట్టిన తర్వాత ప్రతి దూడకు విటమిన్ ఏ ఇంజెక్షన్స్ అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల దూడలో తర్వాత ఫర్దర్గా ఏవైతే జబ్బులు ఉంటాయో ఆ జబ్బుల నుంచి చాలా వరకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ దూడలను కూడా మనం సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఒక 3 రోజులు అయితే ఇప్పుడు టెట్రాసైక్లిన్ అనే పౌడర్ అనేది మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది. రైతు సోదరులందరూ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని కానీ ప్లస్ వైద్య సిబ్బందిని కానీ అడిగినట్లయితే ఆ టెట్రాసైక్లిన్ పౌడర్ ఇస్తారు. 2వ రోజు 3వ రోజు టెట్రాసైక్లిన్ పౌడర్ తాపిస్తే మంచి. అదేవిధంగా రైతు సోదరులు చాలా ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైతే ఈన తర్వాత అర్ధ గంట లోపల తప్పనిసరిగా జున్ను పాలనని తప్పనిసరిగా తాపించాలి. ఎట్టి పరిస్థితుల్లో తాపిస్తే దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి వ్యాధి నుంచి రక్షించుకోవచ్చును. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దూడ చనిపోయే అవకాశం చాలా వరకు రక్షించుకోవచ్చు. అదేవిధంగా దూడ పుట్టిన తర్వాత ఫస్ట్ నట్టల నివారణ మందు అనేది వేయాలి. ఫస్ట్ నట్టల నివారణ మందు పుట్టిన తర్వాత 10 రోజులకు ఒకసారి, తర్వాత 21 రోజుకు ఒకసారి, అట్లా 3 నెలల వరకు ఇచ్చుకుంటూ పోయినట్లయితే ఈ నట్టలు కూడా అన్నీ వెళ్ళిపోతాయి, దూడల యొక్క పెరుగుదల కూడా చాలా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పుట్టిన దూడలకు 3 నెలలు దాటిన తర్వాత గాలికుంటు టీకాలు కానీ జబ్బవాపు టీకాలు కానీ తర్వాత గొంతువాపు టీకాలు కానీ ఇలాంటి ఇచ్చుకున్నట్టు పోయినట్లయితే ఈరోజు పుట్టిన దూడనే రేపటి పాడి పశువుగా మంచిగా పెరిగి పాల ఉత్పత్తి కూడా అధికంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతు సోదరులందరూ పుట్టిన దూడని పాడి పశువుగా పెంచుకోవచ్చును. పాడి పశువుగా పెంచుకున్నట్లయితే తనకు ఏదైతే ఇప్పుడు ఒక పాడి పశువును కొనాలంటే 100,000 నుంచి 150,000 రూపాయలు ఆదాయం ఖర్చు అవుతుంది రైతుకు. ఈ విధంగా దూడలకు నట్ల నివారణ మందు టీకాలు వేసుకున్నట్లయితే పుట్టిన ప్రతి దూడని మనం పాడి పశువుని పాడి గేదె కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ రకమైన జాగ్రత్తలు రైతు సోదరులు పాటించినట్లయితే తనకు ఎవ్రీ సంవత్సరం కొత్త పాడి పశువును కొనాల్సిన అవసరం లేకుండా ప్రతి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్కోసారి తన యొక్క షెడ్లో కానీ ఈ రోజు పుట్టిన లేగదూడలు రేపటికి పాడి పశువుగా మారే అవకాశం ఉంటుంది.
0: ఎల్నీనో ప్రభావంతో వచ్చే గర్భధారణ సమస్యల గురించి కానీ అలాగే దూడల పెంపకం గురించి కానీ చాలా బాగా వివరించారు. ఇందాక చెప్పినట్టు గాలికుంటు వ్యాధి గురించి, అలాగే రేబిస్ వ్యాధి గురించి కూడా చెప్పారు, అలాగే పొదుగు వాపు వ్యాధి గురించి కూడా వివరించండి.
1: ఈ పొదుగు వాపు అనేది చాలా పెద్ద సమస్య మారింది ఈ డైరీ ఇండస్ట్రీలో. ఒకసారి పొదుగు వాపు వచ్చిందంటే మనకు రైతు సోదరులందరూ మెయిన్ ఆధారపడేది పాల ఉత్పత్తి మీదనే. ఇప్పుడు ఆవులు కానీ గేదె కానీ పాలు ఇస్తేనే మనకు పాల ఉత్పత్తి వస్తుంది, పాలు ఇవ్వకుంటే పాల ఉత్పత్తి రాదు. అది దానికి 1.5 లక్షలు పెట్టి లేకపోతే 2 లక్షలు పెట్టి రైతు సోదరులు తీసుకున్నా పొదుగు వాపు జబ్బు వల్ల పాలు ఇవ్వకపోతే ఈ రైతుకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు రావు, రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పొదుగు వాపు జబ్బు అనేది రైతు స్థాయిలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ పొదుగు వాపు జబ్బును అనేది మనం నివారించుకోవచ్చును. ముఖ్యంగా రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు కొన్ని వివరిస్తాను. ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మనం పాలు విండుతామో పాలు విండడానికి ముందే పొదుగును తేటగా కడగాలి. కడిగిన తర్వాత దూడను వదిలిపెట్టాలి. దూడ వదిలిపెట్టిన తర్వాత కూడా మళ్ళొకసారి పాలు విండడానికి ముందు పొదుగుని కడిగి, కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డతోటి ఆ పొదుగును తేటక తూడ్చిన తర్వాత మనం పాలు విండడం అనేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే పాలు విండడం స్టార్ట్ చేస్తామో ఆవు కానీ గేదె కానీ కదలకుండా నిశ్శబ్దంగా ఉండేటట్లు చూసుకోవాలి, ఎలాంటి సౌండ్స్ కానీ ఎలాంటి అవి లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా పాలు పిండేటప్పుడు కూడా ఒక ఆవును కానీ గేదెను కానీ ఒక 5 నిమిషాల్లో పాల ఉత్పత్తి కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోవాలి. 5 నిమిషాల కంటే పాల ఉత్పత్తి ఎక్కువైనట్లయితే మళ్ళీ ఎగసేపే అవకాశం ఉంటుంది, అందువల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత రైతు సోదరులందరూ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవును కానీ గేదెను కానీ పాలు పిండిన తర్వాత తప్పనిసరిగా 30 నిమిషాల నుంచి గంట వరకు నిలబడే విధంగా ఉండాలి. ఎందుకంటే ఏవైతే పాలు పిండే మెమరీ గ్లాండ్స్ ఓపెన్ అయి ఉంటాయి, దాని రంధ్రాలు చనుమొనలు, ఆ రంధ్రాలు ఓపెన్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అది పడుకున్నప్పుడు ఏవైతే మూత్రం కానీ పేడలో కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చనుమొన

0: మూత్రపిండాల ద్వారా అది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పొదుగులోకి ఎంటర్ అయ్యి పొదుగువాపు జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రైస్వదలు ఈ విధంగా పడుకోకుండా ఉండాలంటే ముఖ్యంగా పాలు విన్న తర్వాతనే పచ్చిమేత కానీ ఎండి మేత కానీ దాన కానీ ఇచ్చినట్లయితే మాకు పాలు ఆవులు కానీ గేదెలు కానీ పాలు విన్న తర్వాత పడుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలు విన్న తర్వాత కూడా కోర్స్లోనే ఒక యాంటీసెప్టిక్ లిక్విడ్ ఉంటుంది. ఆ యాంటీసెప్టిక్ లిక్విడ్లో ఆ 4 రకాల పొదుగును దాంట్లో డిప్ చేసినట్లయితే ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వైరస్ ద్వారా వచ్చే పొదుగువాపుల జబ్బు నుంచి మనము పాడి పశువులను కాపాడుకోవచ్చు. అదేవిధంగా షెడ్డులు కూడా ఎప్పుడు నీట్గా ఉన్నట్లయితే చాలా వరకు మనం పొదుగువాపు జబ్బుని పాడి పశువుల నుండి కాపాడుకోవచ్చు.
1: పాడి పశువులపై ఎల్నినో ప్రభావం గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు పాడి పశువుల పెంపకంలో ఎల్నినో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశు వైద్యశాలలో పశువైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె శారద, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ భూక్యా వీరన్న.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
4: परम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: इपड़ को प्रकटन
6: पोलिस
7: మిస్సీమా
6: చెప్పండి.
7: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
6: కానీ నేను ఎందుకు?
7: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
6: డిజిటల్ అరెస్ట్?
7: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
6: ఇంత డబ్బా?
7: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
6: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
8: హలో మమ్మా.
6: హాయ్.
9: ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
10: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటి డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
11: వికసిత్ భారత్ కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
12: నమస్కారం మేడం.
11: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటి అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
12: ఖచ్చితంగా మేడం. ఆర్సిటి అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగు దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటీ అనేటువంటిది 1982 ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్పన మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్టిక్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీలని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా

0: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు? వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
1: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
0: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
1: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టమండి, గవర్నమెంట్ జాబ్స్ గానీ ప్రైవేట్ జాబ్స్ గానీ. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
0: ప్రస్తుతం మీ ఆర్సీటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
1: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు. కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరివిగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగనే సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిజ్ల మెకానిజము, మష్రూమ్ కల్టివేషన్, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారండి.
0: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
1: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గాని ఎక్కువగా ఉన్నాయి.
0: ఆర్థికంగా
1: నిలదొక్కుకొని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గాని కోర్సు పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్సు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
0: చాలా మందికి శిక్షణా కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
1: మన ఆర్సిటీ శిక్షణా కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గానీ లేకపోతే వసతి గానీ దూర ప్రాంతంలో దగ్గర వాళ్ళు గానీ ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ గానీ అంటే యూనిఫామ్ గానీ ప్లస్ మనకి టైలరింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ గానీ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
0: సాధారణంగా శిక్షణ కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
1: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
0: అవును,
1: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే, 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలరింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 ఐటమ్స్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుంది అండి. ఇది ఆ ట్రైనీస్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళని తీసుకుంటారు అనమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
0: శిక్షణ కాలం ఎంత ఉంటుంది?
1: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్సుని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 డేస్, మగ్గం వర్క్ కి 30 డేస్, బ్యూటీ పార్లర్ కి 30 డేస్, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14.

0: డేస్ ఉంటుంది.
1: ఓకే.
0: అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా. అలాగే సీసీ కెమెరాస్ కి అది కూడా 13 డేస్ ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటుంది.

0: ప్లస్ హార్డ్ స్కిల్స్ అంటే రెండు రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు వాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి స్వంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి.
1: ఓకే,
0: నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్న ఎల్డిఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రెకమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలోఅప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగే నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్సు అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మేము గేమ్స్ ద్వారా స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి, ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండి, మా నెంబర్స్ ఉంటాయి, లేకపోతే మనకి ఈమెయిల్ ఐడి ఉంది ఆర్సెట్టి నెల్లూర్ RSETINELLORE22@gmail.com. దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్
0: చేసుకోవచ్చు,
1: డైరెక్ట్ గా మన దగ్గరికి
0: రావాల్సిన అవసరం లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫీ కానీ మావి కానీ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్లో రాసుకొని అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 టు మాక్సిమం 35 మెంబర్స్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్ నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు, అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి పలానా టైంలో మేము కోర్సు పెడుతున్నాము స్టార్ట్ చేస్తున్నాం మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్లో మా డిఆర్డిఏ మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సుల్లో ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్స్ పీరియడ్లో ప్రతి కోర్సులో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకొని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి దానికి

0: సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ కానీ దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి ఆర్సిటీలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్ గా ప్రోగ్రామ్స్ పెట్టారా, వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా శిక్షణ ఇచ్చేది అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ ఈడిపి ఫర్ పిడబ్ల్యూడీస్ అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ ఈడిపి 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ లో మనం వీళ్ళని భాగస్వాములు చేసి ఎక్స్క్లూజివ్ గా అంటే ఓన్లీ వాళ్ళ పిడబ్ల్యూఎస్ కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ ని ఎనేబుల్ ఇండియా సహకారంతో వాళ్ళ సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి అంటే మన పిడబ్ల్యూడీస్ కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
1: చివరిగా మా రేడియో శ్రోతలు ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
0: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకుని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
1: ఆర్సిటీ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థాంక్యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: నెల్లూరు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు. వార్తా ముఖ్యాంశాలు కొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల నివారణకు ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇందులో మీడియా పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేట సిద్దిపేట మధ్య 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, మత్తు వ్యతిరేక చర్యల్లో తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలో మొదటి స్థానం లభించడం అభినందనీయమన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. కులమతాలకు అతీతంగా ఆడే ఈ పండుగ మహిళా శక్తికి ప్రతీక అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడేందుకేనని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు వెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 18వ తేదీ వరకు సారస్ మేళా జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ దీనిని నిర్వహిస్తోంది. తెలంగాణతో పాటు 21 ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి గ్రామీణ మహిళలు, కళాకారులు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో 200కు పైగా స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, షిప్ యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం, యాప్ల ద్వారా పర్యవేక్షణతో కొరత రాకుండా చూశామన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5,420 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం సరికాదన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రిఫార్మ్ ఉత్సవ్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ, భారతీయ కపాస్ నిగమ్ లిమిటెడ్, కేంద్ర రేష్ బోర్డు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. పత్తి నుంచి దారం, దారం నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాక్షన్, ఫ్యాషన్ నుంచి విదేశాలకు అనే నినాదంతో జౌళి విలువ గొలుసును బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రాథమిక ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aiarnews_

HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8:03. లలిత సంగీతం ఈనాటి కార్యక్రమంలో భారతమాతకు వందనం అంటూ శ్రీనిధి తిరుమల, షేక్ జాఫర్ బాషా, సంజన, విజయసారథి గారు ఆలపించిన లలిత గీతాలు.

0: భారత మాతకు వందనమంటూ శ్రీనిధి తిరుమల, షేక్ జాఫర్ బాషా, సంజన, విజయసారథి ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వచ్చే గురువారం, అనగా 8 అక్టోబర్ రాత్రి 7:15 ప్రసారం చేసే కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో లైవ్ ఫోన్ అందిస్తోంది. ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్ట్ వాడకం అనే అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ గారు రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-08852, 2324-08853 అనే 2 నంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. 8 అక్టోబర్ గురువారం రాత్రి 7:15 ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్ట్ వాడకం, ఇది లైవ్ ఫోనింగ్లోని అంశం.

మీరు విన్న ఆ పాట ఆరుద్ర రచన, రమేష్ నాయుడు స్వరకల్పన, కొత్త నీరు చిత్రం కోసం ఎస్పి శైలజ గానం. ఇప్పుడు

0: విన్నపాట తొలికోడి కోసింది చిత్రం కోసం ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం, పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఇప్పుడు మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, సి రామచంద్ర స్వరకల్పన, ఆరాధన చిత్రం నుండి పాట.

ఈ ప్రసారంలో రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ మంథన్ పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం. ఈ రెండు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 భక్త రామదాసు హరికథాగానం వింటారు. కథకులు శ్రీ వెల్ది భార్గవ్ భాగవతార్, వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవెలి జయభాస్కర్ గారు వాద్య సహకారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు. బడాయి బసవయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, దాసం గోపాలకృష్ణ గీతరచన, చక్రవర్తి సంగీతం.

రైతు సోదరులకు మరోసారి గమనిక. ఇది ఎల్లుండి అంటే అక్టోబర్ 8 గురువారం రాత్రి 7:15 ప్రసారం చేయనున్న లైవ్ ఫోన్ కార్యక్రమానికి సంబంధించిన విషయం. ఆరోజు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్ట్ వాడకం గురించి రైతు సోదరులకున్న సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ. మీరు ఫోన్ చేయవలసిన మా కేంద్రం నెంబర్లు 2324-0852, మరొకటి 2324-0853, హైదరాబాద్ ఎస్టీటీ కోడ్ 040. చిత్రసీమలో ఇప్పుడు తల్లి గోదారి చిత్రం కోసం చంద్రశేఖర్, ఎస్పి శైలజ బృందం పాడిన పాట, రమేష్ నాయుడు స్వరకల్పన.

చిత్రసీమలో ఇప్పుడు మరో పాట. ఆరుద్ర రచన, జికే వెంకటేష్ స్వరకల్పన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. ఇది జాతర చిత్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10 గంటలు. ప్రకటించిన హరికథాగానం కొద్ది క్షణాల్లో.
1: ఈనాటి కార్యక్రమంలో వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.

హే పార్వతి, రామా రామా రామా అని 3 సార్లు జపించినట్లయితే 1000 ఇతర నామములు జపించిన ఫలితమొస్తుందని పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రం రామనామము. మన పుణ్యాల ధామము. రామనామం చేసి అనేక మంది తరించారు. రా కలశంబులెల్ల భయలంబడదోచును, మా కవాటమై ఢీకొను అని పెద్దలు చెప్పిన ప్రకారంగా రా శబ్దోచ్చారణ మాత్రం చేత అంతర్హితమయ్యున్న పాపములన్నీయూ పటాపంచలైపోతాయట. మా అని ఉచ్చరించగానే పెదవులు కలవడం చేత కవాటవత్ మూతపడి తిరిగి ఆ పాపములు లోచేరకుండా పోతాయట. అలాంటి పరమ పవిత్రమై మహాఫలదమైన శ్రీరామనామాన్ని లోకానికి పంచి ఇచ్చి ఆంధ్రుల పుణ్యాల పంట పురాకృత సుకృతాల రాశి అనదగిన శ్రీరామదాసుడు రామనామ ప్రసాదాన్ని మనకందరికీ పంచి ఇచ్చాడు. అతని కథా సంవిధానంలో అట్టివారు తెలుగునాట అనేక మంది పుట్టారు. తెలుగు తల్లి పుణ్యాల పంట.

గోపన్నలనంగ పోతనా త్యాగరాజ గోపన్నలనంగ సజ్జన వందనీయులను కన్నది ఆంధ్రమాత. కోట్లాది ప్రజలున్నా కోట్ల కొలది ధనము కలిగిన వారున్నా ప్రజావాణి కవికలము వారందరినీ కీర్తించదు. త్యాగేన ఏకేన అమృతత్వ మానుషు అన్నది ఉపనిషన్మాత. త్యాగులు మాత్రమే కీర్తించబడతారు. త్యాగం త్యాగిపోయినా మిగులుతుంది, భోగం భోగి ఉండగానే నశిస్తుంది. తెలుగు తల్లి కడుపు పండింది, ముగ్గురు అనర్ఘ భక్త రత్నాలను మనకు ప్రసాదించింది. వారు రామదాసు, పోతన, త్యాగరాజు. తెలుగు సాహిత్యానికి ముగ్గురు రాజులున్నారట. గుడులు

తెలుగు సాహితీ లోకాన్ని భక్తి రసధారణ చేత తడిపి పండించిన మహాకృషీవలుని ముగ్గురు. వారిలో ఆద్యుడు మహావాగ్గేయకారుడు, త్యాగధనుడు, రామభక్తి సామ్రాజ్యాధినేత అయిన శ్రీ రామదాసు చరిత్ర నేటి హరికథాగానం.

అది నీలకొండపల్లి, పెద్ద గ్రామం, ప్రసిద్ధి చెందిన గ్రామం. నైజాం నవాబుల ఏలుబడిలో ఉన్నది. ఆ గ్రామంలో కంచర్ల లింగన్న అనే ఒక గృహస్థు సుగుణాల రాశి కామాంబతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నాడు. ఆనాటి సంపద ఒకచోట కేంద్రీకరింపబడకుండా చక్కని ఉపాయం చెప్పారు పెద్దలు. కలిగిన ప్రతి గృహస్థు కనీసం ఒక పేదవానికైనా భోజనం పెట్టి తాను భోజనం చెయ్యాలి. ఆ ధర్మాన్ని అనుసరించి లింగన్న గారింట్లో నిత్యము అన్నదానము జరుగుతున్నది. గృహము ఆనందనిలయముగా ఉండేదట. కాని ఎంతటి వారికైనా ఏదో ఒక లోపం తప్పకపోవడం ఆశ్చర్యం కదా. కామాంబ లింగన్నలు సంతానం లేక మిగుల వంతనుంది. వారి గ్రామంలో ఉన్న గోపాలస్వామిని ఆరాధించారు. ఆశలుడిగే కాలంలో ఆశ చిగురించింది. గోపాలస్వామి దయావిశేషం చేత కామాంబ గర్భవతి అన్న మాట ఆ ఊరివారికే ఆనందకారణమైనది. నవమాస స్ఫూర్తి అయినది. గోపాలస్వామి కరుణా కిరణమాయన్నట్లు ఒక్క శుభ సమయంలో కామాంబ ఒక కుమారుణ్ణి ప్రసవించినది. అతనికి గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షభాకర రేఖలా పెరిగి పెద్దవాడవుతున్నాడు. 5వ ఏట అక్షరాభ్యాసం, 7వ ఏట వంశానుజానుసారంగా ఉపనయనము జరిగినది. 8 గోపన్న ఒకనాటి శుభోదయాన తండ్రి యొక్క అతిథి సేవావ్రతానికి అతిథి కోసం వెతుకుతుండగా అలా వెలుపలకు రాగా అతని పురాకృతం కలిగి కదిలి వచ్చినట్లు, జన్మ జన్మల పుణ్యాలు పుంజీభూతమైనట్లు ఎదురుగా వస్తున్నారు ఒక ఆజానుబాహులైన ఫకీర్జీ. ఎలా ఉన్నారయ్యా ఆయన అంటే, కరిగిపోసిన సాత్విక ప్రతిమాగాయన

రామనామ ప్రభావమడరా ఊపెత్తిన భక్తి దేవత ఎన్నట్లు వస్తున్న ఆ కబీరుకు ఎదురు వెళ్ళి పాద ప్రణామం చేశాడు బాలగోపన్న. స్వామి, మా ఇంటికి ఆతిథ్యానికి దయచేసి మా గృహం పావనం చేయండి అని ఆహ్వానించాడు. లింగన్న గారింటికి విందుకు చేరిన కబీరు బాలగోపన్న గుణసంపదకు ఆనందపరవశుడై భక్తిబీజం నాటడానికి తగిన క్షేత్రంగా గుర్తించి లింగన్న గారి అనుమతితో గోపన్నకు రామతారక మంత్రోపదేశం చేశాడు. నాయనా, గోపన్న,

పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రాన్ని రామదాసునకు ఉపదేశించి, నాయనా, ఇక మీదట రామదాసని పిలువబడతావని గురువే నామకరణం చేశారు. మంత్రశ్రీకానందారం

నిరంతర రామ మంత్రానుష్ఠానంలో రామసేవలో కాలం గడిచింది. రామదాసు యుక్త వయస్కుడైనాడు. సమీప గ్రామంలోని ఒక పేద ఇంటి పిల్ల ఉప్పలకుప్ప కమలయ్యను కన్యతో రామదాసునకు వివాహమైనది. కమలతో మధుర వైవాహిక జీవితం గడుపుతున్నాడు రామదాసు. ఒకనాడు ప్రాతకాల కృత్యములాచరించి అతిథిదేవుల కోసమై ఎదురుచూస్తున్న రామదాసునకు రామానుగ్రహ కారణంగా ఛందోబద్ధమైన లయబద్ధమైన కీర్తనాధార వెలువడింది. మహావాగ్గేయకారుడు రామదాసు రాములిలా కీర్తించనారంభించాడు.

ఈ విధంగా నిత్యము లోకనాథుడైన రామునికి ఒక కీర్తన వ్రాసి రాముని పూజానంతరం తన మనోవేదన రామునికి కీర్తనలో మనవి చేసుకునేవారు. అది ఒకనాటి ఉదయాన రామదాసు భార్య కమల నిండు చూలాలు నిండిన బిందెతో నీళ్లు తెస్తున్నది. రామదాసు తల్లిదండ్రులు మిగుల మొగ్గి పండులై ముదుసలి ఒగ్గులై వాకిట్లో కూర్చుని ఉండగా ఆ వృద్ధ దంపతులకు లోకంతో సంబంధం తెగిపోయింది. ఆహా, ఏమీ దైవకృప! ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయాణం చేసినట్లు లింగన్న కామాంబలు ఏకకాలమందు స్వర్గాధిరోహణం చేశారు. ముడతలు పడ్డ ముదుసలి శరీరం నాకెందుకన్నట్లు జీవుడు శరీరం వదిలాడు. తల్లిదండ్రుల శరీరాలు నిలవారినవి. మాతాపితృవియోగ దుఃఖం పొంగి పొర్లగా కట్టలు తెగిన నదిలా కన్నీరు కారుస్తూ రామదాసు వచ్చి తల్లిదండ్రుల మృతదేహాలు చూస్తూ కన్నీటితో కాళ్లు కడిగినాడు. ఇంతలో మరి ఒక వైపు నుండి పిలుపు. ఏమని రామదాసు, ఒక్కమారు ఇలా వస్తావా? ఏం అవ్వా, ఏం జరిగింది, ఇలా రావయ్యా అని చెప్పని చెప్పి పిలవగా, అమ్మా ఏమిటి అనగా, పల్లి

రామదాసు, నీకు కుమారుడు కలిగాడన్న వార్త, ఆహా, మాతాపితృ వియోగ దుఃఖమా, పుత్రజనన సంతోషమా, మనకు సమస్య. కాని రామదాసుడు స్థిత ప్రజ్ఞా లక్షణము గల వాడవుట చేత మాతాపితృలకు పితృకర్మలు ఆచరించాడు, కుమారునకు జాతకర్మ పూర్తి చేశాడు. పిల్లవానికి రఘురాముడని పేరు పెట్టినారు. తల్లిదండ్రులు మరణానంతరం తాళంచెవి చేతికి వచ్చినది. అనూచానంగా వచ్చే అతిథి సేవావ్రతానికి దరిద్ర నారాయణ సేవావ్రతంగా పరిణమించింది. పేద సాధలకు సంతర్పణలు చేయనారంభించాడు. ఒక్కనాటికి రామదాసు ఆస్తి పూర్తిగా వ్యయమైపోయినది. హారతి కర్పూరంలా హరించింది. ఒకనాటి ఉదయాన కుమారుడు రఘురాముడు లేచి, అమ్మా ఆకలమ్మా అన్నాడు. కన్న బిడ్డకు పట్టెడన్నం పెట్టలేనటువంటి పెడదామని ఇల్లంతా చూచింది కమలమ్మ. ఎక్కడ చూసినా మెతుకు లేదు. కుమారుడి ఆకలికి పట్టెడన్నము పెట్టలేని దౌర్భాగ్యపు తల్లినయ్యానని పరిపరి విధాలా పరివేదన చెందింది కమలమ్మ. ఆ కమలమ్మ కన్నీరు కారుస్తూ కాల్వలు కాగా భర్తను సమీపించింది. ఏమండి, రఘురామునకు పట్టెడన్నము పెట్టలేని పాపిష్టి తల్లినయ్యాను అని వలవల మని విలపించింది. నన్నేం చేయమంటావు కమల అన్నారు రామదాసు. నేనొక్క సలహా చెబితే వింటారా అన్నది కమలమ్మ. తప్పక వింటానన్నాడు రామదాసు. ఏమండి? అలరెడు గోల్కొండపురి అల

అనగానే పొరుగింటికి వెళ్లి చారడి గింజలు పట్టుకుని వచ్చి గంజి కాచిపోసింది కమలమ్మ. గంజితావి కంటకావృత అరణ్య ప్రాంత నిర్గమనం చేస్తూ ఇలా పాడుకుంటాడు రామదాసు.

నిరంతర శ్రీరామచంద్ర భజనా పారవశ్యంతో మార్గశ్రం మరిచిపోయాడు రామదాసు. 6 దినాల కఠినతర ప్రయాణానంతరం గోల్కొండ చేరి నవాబుగారి కోటలోని భటుల సహాయంతో మేనమామల ఇల్లు చేరినాడు రామదాసు. ఏం నాయన, పనికలిగి వచ్చావా అని ప్రశ్నించిన మేనమామలకు పొట్ట కొట్టుకుని తనలేమి చెప్పలేదు రామదాసు. తన రాముని నైవేద్యం కోసం వచ్చానన్నాడు. అందుచేతనే త్యాగరాజస్వామివారు రామదాసును ధీరశబ్దంతో సత్కరించారు. ధీరుడగు రామదాసుని బంధములు తెంచినావని వినియున్నానురా అని కీర్తించారు త్యాగరాజస్వామివారు. సరే నాయన, ప్రయత్నం చేద్దామన్నారు మేనమామలు. అది మరునాటి ఉదయం తానీషా నిండు కొలువు తీర్చియున్నారు. దేవేంద్ర వైభవంగా ఉన్నది తానీషా సభ. ఒక్కవైపు మంత్రులు, మరొక్కవైపు సామంతులు, ఒక్కవైపు దండనాథులు, మరొక్కవైపు కవులు, ఒక్కవైపు గాయకులు, ఒక్కవైపు నట్టువకత్తెలు, మరొక్కవైపు విదూషకులు. సభా సప్తాంగ లక్షణం అని నీలు నేల జీలువారే పట్టు శాలువాలతో మహామంత్రులు, అక్కన్న మాదన్నలు ఆ సభలోకి ప్రవేశించారు. వారి వెనుకనే బక్కచిక్కిన పేదబాపడు బంగారు బుజ్జకాంతులు పంగనామాల సందు నుండి వేదులార్చుచూ పల్లెవాటు ఉత్తరీయం సరిచేసుకుంటూ సభాప్రవేశం చేశాడు రామదాసు. రామదాసు వినయ సంపదకు ఆకర్షితుడైనాడు తానీష. నాయన, ఏం పని కలిగి వచ్చావు అని ప్రశ్నించగా రామదాసు నిర్లిప్తంగా బదులు చెప్పినాడు.

ఉన్నది? నాకేం పని లేదు రాజా, శ్రీరామచంద్రుని కరుణాకిరణ ప్రసారం కోసం అర్రులు చాచి చూస్తాను. భార్యాబిడ్డల పోషణ కొరకై ఇచ్చటికి రాలేదు. నా రాముని నిత్య నైవేద్యం కొరకు వచ్చాను అన్నాడు రామదాసు. ఆ సమాధానం విన్న తానీషా, ఆహా, ఈతని త్యాగం ప్రశంసనీయం, ఈతనికేదైనా ఉద్యోగం చూడండి అంటూ మంత్రుల వైపు తిరిగాడు. రాజా, భద్రాచలం తాలూకా తహసీల్దార్ పని ఖాళీగా ఉన్నది, నియమిద్దామా అన్నారు మహామంత్రుడు. వెంటనే భద్రాచలం తాలూకా తహసీల్దారుగా నియమించండి అన్నారు తానీషా. వెంటనే నియమించారు రామదాసును. నీలకొండపల్లి నుండి గోల్కొండకు భార్యాబిడ్డలను రావించి పల్లకిపై పయనించాడు రామదాసు. కుటుంబ సకుటుంబంగా భద్రగిరి సమీపిస్తూ భార్యాబిడ్డలతో ఈ ప్రకారంగా పాడుకుంటాడు. అది

అలా గానం చేస్తూ భద్రగిరి చేరి గౌతమీ నదిలో స్నానం చేసి శ్రీరామచంద్ర సందర్శనం చేసి తరువాత కచేరీకి చేరి పరిపాలనం ప్రారంభం చేశాడు. చక్కని పరిపాలనం సాగిపోతోంది. మంచి మాటలతో ప్రజల నుండి బకాయి పడిన ద్రవ్యం కూడా వసూలు చేసి ఖజానాకు జమ చేసి మంచివాడని పేరు పొందాడు రామదాసు. నెలకు 300 జీతం వస్తుంటే పాత అలవాటు బయటపడింది. మరలా రామదాసునింట నిరంతర సంతర్పణం. అది ఒకనాటి సంతర్పణం. బారులు తీర్చి భగవంతుని ప్రసాదం కొరకు కూర్చున్నారు ప్రజానీకం. వడ్డన సాగిపోతోంది. రామదాసు హడావిడి చేస్తూ ఉన్నాడు. ఎవరక్కడా బాబు, మీరు కూడా ఓ పళ్ళెం అందుకోండి. ఇదేం పరాయి పనియా, చూస్తూ ఊరుకుంటారేం? ఎవరక్కడా? ఓహోహో, వచ్చారా? ఇలా రండి, ఇటువైపు కూర్చోండి బాబు. కమలా, నీవు కూడా వడ్డన చేయి. ఇదిగో వీరెవరో వచ్చారు, 2 విస్తాళ్లు వేయి. ఇలా హడావిడి చేస్తూ ఉన్నాడు యజమాని రామదాసు. రామదాసు కూడా ఒక పళ్ళెం చేత పట్టుకుని వడ్డిస్తున్నాడు. తండ్రి వెంట నడుస్తున్న రఘురాముడు 3 ఏండ్లవాడు. తాటియాకుల దడి ప్రక్కకు తప్పుకున్నాడు తండ్రి వేగాన్ని అధిగమించలేక. అక్కడనే 1000 మందికి ప్రజానీకానికి వండి వార్చిన గంజిగుంట మృత్యుదేవత కూరలాగా గబగబమని పొగలు గక్కుతున్నది. పొగ తాకునకు వడిలింది రఘురాముని శరీరం, జారింది కాలు, వాలింది గంజిగుంటలు, తేలింది తుకతుకమని ఉడికి మాంసపు ముద్దయి. అనుకోకుండా అటు వచ్చిన తల్లికి కుమారుడు గంజిగుంటలు కనిపించాడు. రఘురామా అని అగ్నిపర్వతం పలికినట్లుగా అరిచింది. రామదాసు వడివడిగా అక్కడికి వచ్చాడు. భర్తను చూస్తూనే, కమలమ్మ, ఏమండి ఏమండి, మీరు చేసిన రాముని సేవకు ఇదియా ప్రతిఫలం అంటూ గొల్లున విలపించింది కమలమ్మ. రామదాసు తడివారిన కనులు ఒత్తుకుంటూ, ఎందుకలా ఏడుస్తావు కమలా, ఇనకులేశుడికి ఇంత మొగమాటమే కూడా ఉండదా? రమ్మన్నాడు తన భార్యను. రామదాసు సుతప్రేతం భుజాన వేసుకొని భద్రగిరి దిగువ మెట్టుకు చేరుకొని కుమారుణ్ణి అక్కడి నుంచి రాముని ఎలుగెత్తి పిలిచాడు. నా కుమారుడు జీవిస్తే ఇల్లు చేరుతాను, లేదో నేను వాడితోనే నీ దగ్గరికి వస్తాను అంటూ కనులు మూసి రాముని కీర్తించనారంభించాడు రామదాసు.

అనేక విధాల రాముని కీర్తించగా ఆ యొక్క రామానుగ్రహం వల్ల తన పుత్రుడు మరలా బ్రతికినాడు. బ్రతికిన కుమారుణ్ణి అక్కున చేర్చి, రామా, నా కొడుకును నాకిచ్చావా, కరుణావరుణాలయ కాంచనచేల ఈ శిథిల దేవాలయంలో ఎండకు ఎండి వానకు తడుస్తున్నావా, నీ జీర్ణ దేవాలయ పునరుద్ధరణ చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు రామదాసు. ఇల్లు చేరి రైతులను పిలిపించారు. తర్వాత శిల్పులను రప్పించి కార్యారంభం చేసి ప్రజలందరినీ సహాయము అర్థిస్తూ భక్తకోటిని వెంట పెట్టుకుని పురవీధులలో అనేక విధాల ఈ ప్రకారంగా కీర్తిస్తూ ఉన్నారు.

0: భద్రగిరి తాలూకాలోని ప్రజలు సహకరిస్తారనే నమ్మకంతో ఖజానాలోని ద్రవ్యం తీసి ఖర్చు చేయనారంభించాడు. అనతి కాలంలో భద్రాచలం భూలోక వైకుంఠంలాగా తయారైంది.
1: శ్రీరమసితగాగా

అంటూ కీర్తించాడు రామదాసు. గర్భగృహ ప్రాకార మంటపాలన్నీ కట్టించాడు రామదాసు. రామదాసుకు హితులైన వారు ప్రభుత్వ ద్రవ్యం వెచ్చించినందుకు ప్రమాదం కలగవచ్చని సూచించారు. రామదాసు అందులకేమీ భయపడలేదు. 600,00,000 అపహరించి దేవాలయ నిర్మాణం ద్వారా తన పలుకుబడి పెంచుకున్నాడని తానీషాకు తెలియవచ్చింది. కుపితుడైన తానీషా, ఎవరురా అక్కడా, పొండి, భద్రాచల తహసీల్దారును రెక్కలు విరిచి కొట్టి లాక్కునండిరా అని ఆజ్ఞాపించగా భటులు దండపాణులై భద్రాచలం చేరారు.

పోని భార్యాబిడ్డలను చూచుకొని వస్తాడు కాబోలనుకొని భటులు వదిలారు. అతడు భార్యాబిడ్డలను చూచుటకు పోలేదు. తాను పునర్నిర్మాణం చేసిన రాముని దేవాలయమునకు పోయారు. రామునికి తన కుటుంబాన్ని రాముని కుటుంబానికి తన కుటుంబాన్ని ఉప్పజెప్పాడు. తిరిగి వచ్చి భటుల ముందు నిల్చునగా కాళ్ళు చేతులకు సంఖ్యలు బిగించి వీధుల వెంట ఊరేగిస్తూ తీసుకొని వెళుతున్నారు రామదాసును. ఇరువైపులా బాలుడు తీర్చిన ప్రజానీకం రామదాసుని దురవస్థకు కన్నీరు కారుస్తూ తలలు వంచుకుంటున్నారు. ఆ ప్రజానీకాన్ని ఓదారుస్తూ నిరంతర రామభక్తి చింతనలో మునిగిన రామదాసు అనేక విధాలుగా గానం చేస్తూ గోల్కొండ చేరారు. గోల్కొండ చేరిన రామదాసును తానీషా ముందు నిలుచుండబెట్టారు. తానీషా ఉగ్రుడై ప్రభుత్వ ద్రవ్యం అపహరించిన ద్రోహికి ఆజన్మ కారాగార శిక్ష అన్నాడు. ఖైదులో వేయండి అని గర్జించాడు. రామదాసు బందీ అయినాడు. బందీఖానాలో ఇక నిరంతర రామసేవకు అంతరాయం లేదు కదా అనుకున్నాడు. రామదాసునకు ఆహారంగా పావుసేరు జొన్నపిండి పావుసేరు ఉప్పు కలిపి ఇస్తున్నారు. ఆ ఉప్పు ముద్ద విషతుల్యం కదా, ఎలా తింటాడో చూద్దామని చూస్తున్నారు. అది రామునకు నివేదన చేసిన రామప్రసాదం, మధురం అని భావించాడు రామదాసు.

రుచి ఏమి రుచి అని విషతుల్యమైన ఉప్పు కలిపిన పదార్థములు ఎంతో రుచి ఎంతో రుచి అని తినటం వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నెమ్మదిగా రామదాసు దరిచేరి, మీరు తినేది నిజంగా రుచికరంగా ఉన్నదా అని ప్రశ్నించారు. రామదాసు, నాయన మీరు తినండి అంటూ కొంత జున్న ముద్ద వారికి ఇయగా వారు రుచి చూచి ఆశ్చర్యచకితులైనారు. ఇంత రుచి ఉప్పు ముద్దకి ఎలా వచ్చింది అంటే, రామదాసు, సోదరులారా, దానిలో అమృతం కలిసింది, అది రామనామామృతం, ప్రతిరోజు ఈ వేళకు రండి, ప్రసాదం పుచ్చుకోండి అన్నారు రామదాసు. తానీషా భటులు ప్రతిరోజు ప్రసాద భక్షణం చేస్తూ రామనామం చేస్తున్నారని విని తానీషా స్వయంగా చూడ్డానికి వచ్చాడు. ఆ సమయానికి రామదాసు రామనామం అనేక విధాలుగా చేస్తూ ఉన్నాడు. తక్కువ

ఈ ప్రకారంగా ప్రార్థిస్తున్న రామదాసును గర్జించాడు. ఏం రామదాసు, మా 600,000 పైకం మాటేమిటి? రామదాసు సవినయంగా, అయ్యా, ఆ జన్మ కారాగారంలో 600,000 ఎలా సంపాదించేది అంటుండగా రాజు కనుసైగ చేశాడు. 10 మంది రాజభటులు ఒక పెద్ద రాతిబండను రామదాసునెత్తి ఎత్తి కొండ శిఖరం వైపు ఎక్కి దిగమన్నారు. నెత్తిన రాతిబండ నడినెత్తిన సూర్యుని ఎండ ఎక్కవలసినది ఒక కొండ. రామా, ఏమి నేరం చేశానని ఇలా శిక్షిస్తున్నావురా అని అనేక విధాలుగా బాధపడుతూ ఉండగా రామ స్థవమైకల్లో కొండ ఎక్కి దిగాడు రామదాసు. ఆశ్చర్యచకితుడైన తానీష, రామదాసు బండమోసి బతికావా అన్నాడు. రాముని అండ ఉన్నవారికి బండ ఎండ లెక్కలేదన్నాడు రామదాసు. తిరిగి జైలుఖానాలో బందీ చేశారు భటులు. ఆ రేయి రామునితో ఇలా అన్నాడు, రామా, ఎందుకయ్యా నన్నిలా వితలపాలు చేస్తావు? పరిపరి విధాలా నిన్ను ప్రార్థించినా ఇంచుకంత కనికరం లేదే. కరుణాహృదయుడవంటారే, ఇదేనా స్వామి నీ యొక్క కరుణాహృదయం అంటూ పలవరిస్తూ నిద్ర చెందాడు రామదాసు. నిద్రలో సుఖమయమైనటువంటి యొక్క స్వప్నం సతీ సమేతుడైన రాముడు కనిపించాడు. అనేక విధాలుగా పలవరిస్తుండగా ఆ యొక్క రామదాసుకు ఇంతలో మెలకువ వచ్చింది. కలిగి కన్నువిచ్చి చూస్తే విచ్చుకత్తులతో పహారాలతో తానీషా భటులు కనిపించారు. హతాశుడైన రామదాసు పలుకనైనా పలుకవే రామా అంటూ మరలా

విధంగా గానం చేస్తూ ఉండగా ఎట్ట ఎదురు ఇనుప గొలుసులు ఉన్నాయి. రామదాసును ఆ ఇనుప గొలుసులతో కట్టివేసి కొరడాలతో కొట్టారు. బాధ భరించలేక రామా రామా రామా అని అనేక విధములా రామచంద్రుని పలవరిస్తూ స్పృహ తప్పి పడిపోగా ఊడదీసి బందిఖానాలో పడవేశారు. కన్నులు తెరిచి చూడగా ఒంటి నిండా వాతలు తేలి కనిపించాయి. రామా, ఎంత దయామయుడవయ్యా, నేను నీకు నీ పరిమానికి నగలు చేయిస్తే ప్రతిఫలంగా నాకు నా శరీరానికి వాతలు పెట్టిస్తావా అని ఇక్ష్వ

అనేక విధాలైనటువంటి యొక్క నగలు నాణ్యాలు నీకు చేయిస్తే నాకు మాదలు పెట్టిస్తావా? రామా, నీకంటే రక్షకులే లేరని మొరలు పెట్టుకుని చేసిన ఖర్చులకు రామునకు జమ ఖర్చులు చెప్పాడు. అయినా నిన్ను ప్రార్థించి లాభం లేదులే రామా. కఠిన

అని అమ్మకు మొరబెట్టుకునగా దయామయి కరుణా వరుణాలయ సీతమ్మకు మెలకువ కలిగింది. రామలక్ష్మణులను జాగృతం చేసింది. రామలక్ష్మణులు జవానుల వేషం ధరించి వరహాల మూటలను భుజాన నిడుకొని ఏడు పహారాలు దాటి అర్ధరాత్రి సమయంలో తానీషాకు రామదాసు బాకీ ఉన్న 6 లక్షల పైకం చెల్లించారు. తానీషా లేచి చూచి, ఎవరయ్యా మీరు? మేము రామదాసుని జవానులమన్నారు. ఆ దొంగకు కూడా జవానులా అని ప్రశ్నించాడాయన. మా అయ్యగారిని ఏమైనా అంటే ఊరుకునే వాళ్లము కాదు. రామదాసుడు మా గ్రామం రాకముందు మాకు ధూపదీప నైవేద్యాలే లేవని 6 లక్షల మొహరీలు చెల్లించగా రామదాసును విడిచిపెట్టినట్లుగా రసీదు ఇమ్మని తానీషా తెలవారక ముందే తలుపులు తీశారు. ఖిల్లా పైనుండి కేక వినిపించింది. ఆ యొక్క రామదాసును భద్రాచలం జాగీరుగా వ్రాసి ఇచ్చారు తానీషా. చేసిన తప్పుకు క్షమాపణ వేడుకున్నాడు తానీషా. బంగారు పల్లకిలో సాగనంపగా భద్రగిరి చేరిన రామదాసుడు గౌతమీ నది స్నానం చేసి రామచంద్ర దర్శనం చేసి, రామా, నాకెందుకయ్యా ఈ జాగీర్లు? నేను ధనము కొరకై ప్రయత్నించలేదే. చారుతర దివ్య సుందర సందర్శనం కొరకు కదా ఇన్ని బాధలు పడ్డాను. రామా, తానీషాకు కనిపించిన నీవు నా కన్నులకొక్కసారి కనిపించవా? కనపడరాదా? నీ చేసిన పాపమేమని పరిపరి విధాల పరివేదనం చెంది కంటతడిపెట్టాడు రామదాసు. ఎట్ట ఎదుట శ్రీరామచంద్రుడు ఎడమ తొడపై అమ్మ సీతమ్మను కూర్చుండబెట్టుకొని

విధంగా తను రచించినటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క కీర్తనలను స్వామివారికి మనవి చేసుకుని ఈ ప్రకారంగా సీతారాములకు మంగళం పాడుతూ ఉన్నాడు.

0: మీరింతవరకు వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. मंत्रिमंडल ने एकीकृत परिवहन और लॉजिस्टिक्स प्राधिकरण के गठन को मंजूरी दी है. नई दिल्ली में

పనుల్లో వరి సాగు విధానం. ఈ విషయమై వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ ప్రసన్న గారు తెలియజేసే వివరాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7 గంటలకు వరంగల్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు డి వీణావాణి. 7:15కు ఉదయ తరంగంలో 2 అంశాలున్నాయి. వరల్డ్ కాటన్ డే, ప్రపంచ ప్రతి దినోత్సవ విశేషాలు, ఇంకా ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. 8:30కు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శారదాచలం గారి వైలిన్ వాదనం వింటారు. మృదంగ సహకారం కె వీణాధరి. 9:10కు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగ ఆధ్వర్యంలో 30 రోజుల పాటుగా వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రేపు 11:03కు భక్తి సంగీత కార్యక్రమంలో అంజనా తిరుమలయ్య గారి గానం, వాద్య సహకారం శ్రీ ఎన్సి అనంతకృష్ణ వైలిన్, శ్రీ పెరవిల్ జయభాస్కర్ మృదంగం. 11:30కు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనితా సేన్ గారి ఠుమ్రీ దాద్రా గాయనం వింటారు. రేపు 12:10కు యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40కు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20కు చేనుకబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. రేపు 12:30కు నిషిగంధ్ మరాఠీ కార్యక్రమంలో వరల్డ్ కాటన్ డే విశేషాలు, సంధివత లక్షణ అణి ఉపచార్ డాక్టర్ మేఘనా గవాలి గారితో సీమా కులకర్ణి గారి సంభాషణ ప్రసారమవుతాయి. రేపు సాయంకాలం 5:03కు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గణుపాక మల్లమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 6:30కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50కు వ్యవసాయ సూచనల్లో పెంపుడు జంతువుల్లో వచ్చే ర్యాబిస్ వ్యాధి నివారణ నిర్ధారణ గురించి హైదరాబాద్ శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల అధికారి డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు తెలియజేసే వివరాలు. రాత్రి 7:15కు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ సమగ్ర నిర్వహణ, ఈ విషయమై శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం సహాయాచార్యులు డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్న. రేపు రాత్రి 7:45కు వికసిత్ భారత్, 8:03కు నాటకం, 9:15కు స్పాట్ లైట్, 9:30కు చర్చకా విషయహై నెల్లికేంద్ర నుంచి రిలే. రేపు రాత్రి 10:00కు రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ గొమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాద్ మృదంగంపై వాద్య సహకారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13:58. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు ముగుస్తున్నాయి. డిటిహెచ్ వేదిగా మా ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక రేపు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఉదయం 5:50కు కలుసుకుందాం. అంతవరకు శ్రోతల నుంచి సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం, శుభరాత్రి, జై హింద్.